0: పెట్టినది తినవు. నీ మన ఇంటిలో పుట్టినది తినవు. లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని యశోద కృష్ణుణ్ణి పట్టుకొని అడుగుతూ ఉన్నది. కృష్ణ, నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నదేదా? కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లల పుట్టెలకుని పోయి పట్టెళ్ళు గల్లో గుట్టున తినవు. నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: యశోద caught hold of Krishna and went on talking to him this way. Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
0: నీ కావాల్సినంత వెన్న మన ఇంటిలో ఉన్నదేదా? కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లల పుట్టెలకుని పోయి పట్టెళ్ళు గల్లో గుట్టును తినవు. నీతో

0: spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
1: Kani tanu intilo unnatuvanti thaniki eppudu kudana ruchiga undavu.
0: You bite
1: intive thaniki ati maduramainatuvanti ruchi.
0: You don't eat that which is served at home, but on the other hand you accept that which is available elsewhere.
1: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
0: యు హ్యావ్ ది ఓనర్ ఆఫ్ ఎ స్వీట్ షాప్ విత్ ఆల్ ది స్వీట్స్ అవైలబుల్. హీ స్మెల్స్ ఆల్ ఆఫ్ ది స్వీట్స్ బట్ హీ డజంట్ రిలిష్, హీ డజంట్ పార్టేక్ even one.
1: గాలికి ఊపే పరిగెత్తిపోయేటువంటి ఆ బొరువులు మాత్రము తాను తింటూ ఉంటాడు.
0: బట్ హీస్ ఆఫ్టర్ దిస్ పఫ్డ్ రైస్ విచ్ ఇస్ ఆఫ్టర్ ఆల్ ది టేస్ట్లెస్.
1: కాసేపుడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పుచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
0: యు హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ బట్ యట్ ఆస్క్ హిమ్ ఓన్లీ వన్ బోన్ దట్ వీ షుడ్ హ్యావ్ ఏ చైల్డ్.
1: ఆ వామనుని కాసేపుడు ప్రేమించి పొందినటువంటి యొక్క ప్రసాదము.
0: అండ్ దిస్ ఈస్ ది గిఫ్ట్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ ద డివైన్.
1: ఎన్నో యజ్ఞములు చేశాడు, 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞమునకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగమును చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
0: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్, ఇట్ వాజ్ అశ్వమేధ యాగ విచ్ వాజ్ ఫైనలీ అండర్టేకెన్ అండ్ కృష్ణ అపియర్డ్ ఇన్ హిస్ ఫార్మ్ దేర్.
1: 100 యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
0: In spite of performing 100 of the sacred rituals, he didn't have the mental peace.
1: Asveda yagamunaku prayatninchinappude ee potti vamanudu andulo praveshinchadu.
0: It is only at the time when Aswamedha yaga was undertaken, Vamana, the dwarf, appeared there, manifested.
1: Kani purohitulu vachi neevu itaniki em maatram kudanu choti ivvakudu.
0: The preceptor came and said, don't pay heed to his words.
1: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, చాలా గొప్పవాడు.
0: The one who has come here is not simply the Vamana, the short one. He is a mighty person.
1: అయ్యా నాకు 3 అడుగులు మాత్రమే దానం ఇస్తే నాకు చాలు.
0: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
1: Kani cherina purohitulu andaru kodanu entayo bodha chesaru. Ayya nee brahmanulu anko nee yetanni aashistunnavu kaadu kaadu athu brahmandamane pattukoneetunte vaadu alanti vaadiki nee daanam ichutam nyayam kaadu annadu.
0: All of the pandit, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
1: Maata ichi tappudu kante paapam unna ani cheppadu.
0: The king replied, I can't go back by the word given.
1: Bal chakravarti maha gatti hrudayudu.
0: And he has got the strong faith in God, full of
1: maata ichi ante dani e maatramo maruvadu.
0: He will never break his promise. He will keep it up.
1: Kanuka nenu maata ichchidiri.
0: Yes, I have given the promise.

0: అతను ఏమి కోరినను నేను ఇవ్వగలను.
1: ఐఎమ్ రెడీ టు గివ్ వాట్ ఎవర్ దట్ హి ఆస్క్ ఫర్.
0: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మానవాది చేసి అతనికి అర్పిస్తాను.
1: ఆల్ ది రిచువల్స్ ఐ హావ్ డన్ సో ఫార్ విల్ బి మేడ్ ఇన్ టు గార్లాండ్ అండ్ విల్ బి ఆఫర్డ్ అన్ టు యు.
0: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
1: ద 8th వన్ ఇస్ అశ్వమేధ యాగం. దాన్ని
0: కూడాను అతని పాదాలకు అర్పితం చేస్తాను.
1: దట్ ఐ విల్ ఆఫర్ టు యువర్ లోటస్ ఫీట్
0: అని చెప్పి ఆ వామల్ని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
1: అండ్ ఆల్ ది సీక్రెట్ రిచువల్స్ హావ్ బిన్ మేడ్ ఇన్ టు గార్లాండ్ అండ్ ఇట్ అడోర్న్ ది హెడ్ ఆఫ్ గాడ్.
0: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞం. 108 యజ్ఞములు ఇవన్నీ.
1: Each one represents one yajna, 108 in total.
0: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు, బ్రహ్మాండమంతకుడును నిండిపోయాడు.
1: వామన హ్యాస్ బికమ్ మైటీ జైంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
0: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండమునే ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
1: The preceptor said, you have considered him as an ordinary one.
0: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
1: not merely 3 feet.
0: ముల్లోకాలు కూడా తీసుకోగలడు.
1: He will occupy all the 3 worlds.
0: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
1: You are deceiving yourself by the form that you see in front of you.
0: కానీ దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడై అతన్ని మెచ్చుకున్నాడు.
1: హ్యావింగ్ ఆఫర్డ్ ద 3 feet, ది ఎంపరర్ బలి గాట్ ఎ వెరీ గుడ్ నేమ్, హైలీ రెప్యూటెడ్.
0: మాట ఇచ్చే తప్పుడు కంటే మరణమున్నే అన్నాడు.
1: ఇఫ్ వన్ బ్రేక్స్ ది ప్రామిస్ ఇట్ ఇస్ డెత్.
0: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
1: In this age of Kali, so many promises are made, but nobody would keep them up.
0: కాని ద్వాపర యుగములో మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
1: But in the Dwapara age, nobody ever gone back the promise given.
0: కనుక బలి చక్రవర్తి నేను తప్పను అన్నాడు.
1: So Emperor Bali said, I'll keep up my promise.
0: కాని చెప్పినట్టుగా కృష్ణునికి దానం చేశాడు, అంతా కృష్ణునికి అర్పితం చేశాడు. నాది అనేటువంటిది ఏది లేదు.
1: As he declared, he has offered everything to God and said,
0: అంతా భగవంతునిది,
1: nothing belongs to me, everything is yours, O Lord.
0: అని అర్పితం గావించుకుని తన యజ్ఞం పూర్తి చేసుకున్నాడు.
1: So he surrendered and completed the performance of the ritual.
0: ఇది ముఖ్యం కాదు. కృష్ణుని యొక్క లీలల్లో మహత్తరమైనటువంటి లీలలు, మహాశక్తివంతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు కృష్ణుడు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, కాంప్రిహెన్షన్ అండ్ ఎస్టిమేట్.
0: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: పీపుల్ వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్, ప్రేజింగ్ ద లార్డ్, ది ఇన్హాబిటెంట్స్
0: వామనమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: దే హావ్ బీన్ నరేటింగ్ గాడ్ వామన.
0: ఈ వామనుడు మహాచక్రవర్తి.
1: అండ్ యూ హ్యావ్ ది ఎంపరర్ ఆన్ వన్ హ్యాండ్.
0: కశ్యపునకు పుట్టినటువంటి ముద్దుల బిడ్డడు.
1: అండ్ హీ ఇస్ ద డియరెస్ట్ చైల్డ్ ఆఫ్ కశ్యప.
0: ఆ కశ్యపుడు, నాయన నీకేం కావాలన్నప్పటికీ నేను ప్రసాదిస్తాను.
1: Whatever you want, I will confer, he said.
0: ఎవరిని నీవు ఆశించవద్దు.
1: In fact, don't expect any from anybody.
0: అడిగి పుచ్చుకోవటం కంటే అడుగకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనము.
1: It's simply great if you accept what is destined, what is given to you, rather expecting something.
0: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
1: The whole world is yours, Lord.
0: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నీవు ఆశించాలి?
1: You are being so powerful, owner of the whole cosmos. Why do you expect any from anybody?
0: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
1: సో సేయింగ్ ది ఎంపరర్ ఆఫర్డ్ వాట్ ఎవర్ దట్స్ ఆస్క్ ఫర్.
0: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
1: వామన ఇస్ సో షార్ట్ ది డ్వార్ఫ్.
0: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
1: దో హీ సో షార్ట్ సో స్మాల్ ఇన్ స్టేచర్ బట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ది యూనివర్స్.
0: అతనికి ఏది కూడాను ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ హ్యావ్ ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాంప్లసెన్సీ.
0: హ్యూమన్ లెవెల్ కంటే కూడాను ఒక పరిమితం ఉంటుండాలి.
1: ద హ్యూమన్ లెవెల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్.
0: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
1: ద డివైన్ ఈజ్ లిమిట్లెస్.
0: పరిమితములకు మించి
1: ట్రాన్సెండ్స్ లిమిటేషన్.
0: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుండాలి.
1: యూ ఫైండ్ ద సన్ రైజ్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైమ్.
0: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
1: హూ ఇస్ ద కంట్రోలర్ ఆఫ్ సన్ రైజ్?
0: తన యొక్క నియమం తాను పాటిస్తూ వచ్చాడు.
1: హీ అబ్జర్వ్స్ హిస్ ఓన్ రెగ్యులేషన్.
0: ఇట్టి విచిత్రమైనటువంటి శక్తి ఒక కలియుగమునందు కాని మరి ఏ యుగమునందు కాని ఎక్కడ కూడా జరగలేదు.
1: దిస్ మిస్టరీ ఆఫ్ ద డివినిటీ ఇస్ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టిక్యులర్ ఏజ్.
0: ఇది నా డ్యూటీ, నా డ్యూటీని నేను తప్పక చేయాలి అని స్మరించుకుంటూ వచ్చాయి.
1: ఎలిమెంట్స్ కన్సిడర్డ్ ద డ్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫాలోడ్ అకార్డింగ్.
0: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
1: దే హావ్ నాట్ బీన్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: కిలకిల నవ్వుచు, పక్కపక్క నవ్వుచు ప్రవాహములు ఎంతనో ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
1: ద రివర్స్ అండ్ ద రన్నింగ్ బ్రూక్స్ విత్ ఆల్ ద సౌండ్స్ లైక్ దట్ ఆఫ్ ద స్మైల్స్ ఫ్లో ఇన్సెంట్లీ కంటిన్యూస్లీ.
0: ఇట్టి ద్వాపర యుగం యొక్క ప్రభావము అన్ని యుగములు కూడాను ఆదర్శాన్ని చూపిస్తూ వచ్చాయి.
1: దిస్ ఈజ్ ద ఐడియల్ సెట్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఏజెస్.
0: ఇంతే కాక సైంటిస్ట్ అంతా కూడా ఎంతో ప్రయత్నపూర్వకంగా శోధనలు చేస్తూ వచ్చారు.
1: సైంటిస్ట్ ఇన్వెస్టిగేటెడ్ మేడ్ థరో ఎంక్వైరీ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్.
0: రాత్రి అందు ఆకాశములకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
1: సైంటిస్ట్ వాంటెడ్ టు నో ద రీజన్ బిహైండ్ ద స్టార్స్ హైడింగ్ దెమ్సెల్వ్స్ డ్యూరింగ్ ద డే టైమ్.
0: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
1: దే డిసైడెడ్ బికాస్ ద బ్రాడ్ డే లైట్ ద లైట్ ఆఫ్ ద స్టార్స్ కుడ్ నాట్ బి సీన్ ఆర్ మేడ్ అపేరెంట్.
0: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పక అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
1: Therefore, the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore, man went on imagining his own way.
0: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
1: The moment child is born, the moment his features is cut off, the child starts crying.
0: కానీ ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడాను నేటి కూడాను కనిపెట్టలేదు.
1: Nobody could explain the reason behind this.
0: ఇంత తేనో లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
1: When once the honey or the milk is fed to the child goes to sleep.
0: అనగా మానవుడు పుట్టినదంతా కూడాను ఆకలి తీర్చుకున్నట్టుగా.
1: The human birth, it appears as though, is meant to be the hunger. పుట్టిన
0: చిక్కులో నందుచు కోటి విద్యలను పూనిగానే తెరచి పరిపూర్ణ సుఖములను పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గనేటికి శ్రీ పరాత్మను ధ్యానము చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
1: ద మ్యాన్ స్ట్రగల్స్ హార్డ్ అండ్ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ టాలెంట్స్ అండ్ ద స్కిల్స్ అండ్ ద నాలెడ్జ్ దట్ హీ హ్యాస్ ఓన్లీ టు ఈక్ అవుట్ హిస్ లివింగ్, టు క్యారీ ఆన్ హిస్ లివింగ్. బట్ వాట్ ఈస్ ఇట్? వై కాంట్ యూ థింక్ ఆఫ్ గాడ్ అండ్ గో బియాండ్ ట్రాన్సెండ్?
0: ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టని నింపు కోసమని అని గుర్తించారు.
1: సో ఎవ్రీ మ్యాన్ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఈస్ బోర్న్ ఓన్లీ టు సేషియేట్ హిస్ హంగర్, ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్.
0: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
1: సో మ్యాన్ ఈస్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: ఇంతే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి అగ్నిని ప్రజ్వలింపజేస్తుండాలి.
1: As the wind blows, you find the branches that touch each other, and there arises sparks of fire.
0: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
1: And that fire naturally burns.
0: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకొని అగ్ని తన నుండి కుట్టిన ఆవిర్భవించేస్తున్నాయి.
1: But the very fire originates out of the two branches that come close to each other, rub against each other.
0: అగ్ని ఉండి కూడాను తమ తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
1: The fire is in the wood, but the wood is not burnt by the fire within. Nobody could know the reason behind
0: it. ఈ రహస్యములు జగత్తులో ఎన్నో ఉన్నవి.
1: There are so many mysteries in this nature.
0: ఇటువంటి రహస్యములు నేటికి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.
1: The secrets of nature are being unraveled, explored, investigated by scientists.
0: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవులు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
1: Man is in search of God to know the secrets of nature.
0: దైవాన్ని అన్వేషించటకు వీలు కాదు.
1: It's not possible to search for God.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చును.
1: God is not an object nor individual to visualize and see him in front of you.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దును పద్దు లేక ప్రేమందగ చేయించి జీవితము నీవి దద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
1: Oh man, what comfort have you experienced? What joy have you experienced? Right from the time you get up from bed until you retire, you spend all your time just to carry on your living, forgetting the holy matchless name of God.
0: Kanuka daivashakti cheta sarvamulugunu jagatlo sancharistunnavu gaani manavuni yokka sashakti cheta edi kudunu var prayatnapurvakanga sadhinchaledu.
1: Everything is preordained. Everything happens as per the will and the divine command of God, not by human effort.
0: ఇదే విధంగానే ఈ ప్రపంచంలో అనేక శక్తులు ఉంటున్నవి.
1: In this world there are so many mighty powers.
0: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి, భగవశక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవశక్తితో వచ్చేటువంటివి కాదు.
1: People think that these powers are acquired, that they are obtained, not so.
0: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తిలే సహజశక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: These are natural. The source of all these latent powers is nature itself.
0: ఒక కర్రను తీసి దేనినైనా కొట్టినప్పుడు చాలా బాధపడుతుంటాయి.
1: When you hit anyone with the stick, naturally it causes pain.
0: అందులో ఏదో ఈ అగ్నిశక్తి ఒకటి ఉన్నది.
1: Well, there is some power here.
0: రాయిని తీసి దేనినైనా కొట్టినప్పుడు దీంట్లో ఏదో ఒక పరమశక్తి ఉంటున్నది.
1: If you pelt a stone and hit anybody,
0: naturally it pains.
1: When you just strike two stones against each other,
0: sparks of fire originate.
1: Do you see the fire externally?
0: లేదు.
1: No.
0: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేది కనిపించి భస్మం చేస్తుండదు.
1: The fire is hidden. It comes out at a proper time and burns all.
0: ఈ శక్తులన్నీ కూడాను ఆ సహస్యమైనటువంటి యొక్క సృష్టిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
0: నందుని ఇంట ఒక దీపం పుట్టించేటువంటి వారు.
1: దే ఫౌండ్ హిస్ ఫైర్ ద ల్యాంప్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: మిగిలిన బీద వారందరూ కూడాను ఈ షావుకారింటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులు అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
1: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also.
0: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
1: There in the same village, a daughter-in-law newly married.
0: ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
1: She too was commanded to go to Nanda's residence and lamp.
0: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి. కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకొని చాలా ఆనందంగా చూస్తుండాలి.
1: As she was lighting the lamp, she was watching the divine face and has lost herself in ecstasy.
0: నిప్పు కారేటువంటిదే కానీ చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
1: It is the fire that burns, it will never give you any kind of comfort and coolness.
0: ఇంక మరీ దీపములు అందించుకోవడానికి పోయినటువంటి ఒక ఈ స్త్రీలు బాలికలందరూ కూడాను ఆమెను చూస్తూ ఎగురుతూ ఉన్నారు.
1: While this newly married daughter-in-law started lamping her own, lighting her own lamp, the others
0: were watching her.
1: How is that you are, why is that you are distancing yourself from the fire? They have put the question.
0: అక్కడ వాళ్ళ పాటలు పాడుకుంటూ కూర్చున్నారు.
1: Then they were singing.
0: సుగుణకు కనిపించేనంట, సుగుణకు కనిపించేనంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించేనంట, దీపాన కనిపించేనంట అని పాటలు పాడుతున్నారు.
1: They were all singing in chorus. Suguna could see there. Suguna could see there in the fire the beautiful form of Krishna. That's how they were singing in joy.
0: ఈ పాటలు విని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: And Yashoda came there, appeared there in front of them.
0: ఆమె కూడా చూచింది.
1: She too noticed.
0: ఈ సుగుణ యొక్క చేయి కాలిపోతుంటుంటే చూచింది.
1: And she could notice the finger of Suguna being burned.
0: మధ్యలో ఉన్నటువంటి రోడ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా పాటలు పాడుతుంటూ ఎగురుతూ ఉన్నారు.
1: And she also noticed all the rest dancing in joy, singing the glory.
0: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్జున్ నిన్ను కాలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనింది.
1: యశోదా హ్యాస్ పుష్డ్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, డోంట్ యూ నోటీస్ దట్ యువర్ ఫింగర్ ఇస్ బర్నింగ్, వై డోంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్, దట్స్ వాట్ షీ సెడ్.
0: నందుని ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానికి ఉన్నావా?
1: డూ యూ వాంట్ బ్రింగ్ ఎ బ్యాడ్ నేమ్ టు నందాస్ ఫ్యామిలీ దట్ ఎనీబడి వుడ్ బర్న్ డౌన్?
0: వాళ్ళ అత్త మొదలే కోపంగా ఉండేటువంటి ఈ యొక్క యశోద ఇంటికి వచ్చి చూసేటప్పటికి చాలా బాధపడిపోయింది.
1: మదర్ ఇన్ లైన్ వెన్ షీ కేమ్ అండ్ నోటీస్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్, షీ ఫెల్ వెరీ సాడ్.
0: ఇంకా ఏనాటి కూడాను యశోద ఇంటికి అగ్ని పెట్టుకోవడానికి పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ సెండ్ హర్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ టు లైట్ అవర్ ల్యాంప్.
0: ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: Mysterious things, wonderful things happened in those days.
0: Kanuka Yashoda inti daggara aneka rakamaina vichitra vichitramulanta kudanu kaligistu vachindi.
1: The inexplicable mysterious things happened at the residence of Yashoda.
0: Ee vidhanga chestu raga oka naadu Krishnudu vachadu.
1: One day Krishna came there.
0: Madhuraku vellinatvanti Krishnudu aa naati varaku raledu.
1: Having left this place once, he has not come back.
0: ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడని చూడాలని అనేక మంది గోపికలు కన్నులు కాలు కాచుకొని కూర్చున్నారు.
1: In fact, all gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
0: ఇలాంటి పరిస్థితి లోపల ఆనాడు కృష్ణుడు వచ్చాడు.
1: Under these circumstances, in response to the yearning, Krishna
0: యశోదకు కనిపించలేదు, నందునికి కనిపించలేదు.
1: But nobody could see him.
0: అని అందరూ యశోద ఇల్లు చేరారు.
1: All had assembled at the residence of Yashoda.
0: Krishna vachadata meeru daachi pettukunnaru ekkada chupandi chupandi ani andaru gola chestu vachar.
1: People went on questioning. It seems Krishna is here, you are hiding him somewhere, let us see him. That's what they said.
0: Evvariki kanipinchukokunda okkokariki maatrame pratyekanga kanipincheetundi vaadu.
1: All could not see him collectively, but each one could visualize and experience Krishna.
0: Kaani nee praapti needi అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాను.
1: థింగ్స్ హ్యాపన్ అకార్డింగ్ టు దేర్ డిజర్వ్డ్నెస్. దిస్ ఈజ్ యువర్ ప్రాప్తి.
0: యశోద లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
1: అండ్ యశోద పనిష్డ్ కృష్ణ.
0: కృష్ణ పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టిన రట్టెల్ల కృష్ణ.
1: కృష్ణ, యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ టు యూ, దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎట్ హోమ్. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ బి విజిటింగ్ ఆల్ ది రిలేటివ్స్ ఇన్ ద నైబర్హుడ్.
0: నీకు రుచిగా ఉండదా?
1: డోంట్ యూ రిలీజ్ దట్ వాట్ ఈస్ సర్వ్డ్ ఎట్ హోమ్.
0: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
1: డూ యూ రియల్లీ లైక్ దాట్ by stealing which is available elsewhere.
0: Ani aa pillavanni krishnunni road ki katti vesindi.
1: And he was tied up to a mortar there.
0: Nijamga prapanchamalo prati okkari kodanu idi saarbhavame.
1: This is the experience of everybody in the world.
0: Tana intimi tanaki eppudu kodanu ruchikuntu.
1: No one accepts relishes that which is at home.
0: Intilo vantalu vandite aa vantalu emi kodanu tanaku ruchiga undavu.
1: All the preparations so nicely made at home.
0: Parayinti vantalu matramu chaala pakkanga manchi ruchiga kanipistuntayi.
1: But those which are served outside, we relish them very much.
0: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
1: దిస్ ఈస్ ద వే ఆఫ్ ద వరల్డ్.
0: కృష్ణుడు పర ఇంటికి పక్కంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
1: దిస్ ఈస్ నాట్ ద లెసన్ ఆఫ్ కృష్ణ.
0: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
1: బట్టర్ సింబలైజెస్ ప్యూర్ హార్ట్.
0: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
1: కృష్ణ రిసీవ్స్ అక్సెప్ట్స్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ప్యూర్ హార్ట్.
0: అది మృదుమధురంగా ఉంటుంటుంది.
1: It is so soft and sweet.
0: Anaga itarulu paripakkamainatundi hrudayamulu chaala mrudumaduranga untuntayi.
1: The hearts of devotees are soft, tender and sweet.
0: Kanukane vaari yokka hrudayamulu maatrame taanu aparistuntuntadu.
1: Therefore Krishna is after such sweet hearts.
0: Kaani aa dongatanamu anetundi maatramu oka chedda peru teppichindi.
1: But however this robbery stealing brought him bad name.
0: Andaru kodanu krishnudu chorudu chorudu chorudu అని పిలుస్తూ వచ్చాడు.
1: ఆల్ కాల్ కృష్ణ ఎ థీఫ్.
0: కానీ యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదములు నువ్వు పాటలతో చెప్తే అందరూ తలలు ఊపి ఆనందిస్తారు.
1: పీపుల్ కాల్ యూ ఎ థీఫ్, బట్ కృష్ణ వెన్ ఇట్ ఇస్ సెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ ఎ నైస్ హిమ్, పీపుల్ విల్ నాట్ దేర్ హెడ్స్ ఇన్ అప్రిసియేషన్.
0: చిత్తచోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు.
1: When once we say chitta chora, this the one who steals the heart, people
0: unke chorda ante matram kopadtaru.
1: But if we call you simply a thief, you'll be irritated.
0: Avin kaakunda ganamto chernappudu adi ento madhuryanga untuntadi.
1: When it's mixed with a melody, it is joyful.
0: Kanuka prati okaru premato ee vidhanga pichinappatikini bhagavantudiki adi madhuryamgane untuntadi.
1: Therefore when once we sing with all the love, it will be so sweet to God.
0: లేకపోతే అందరూ ఎందుకు చిత్తచోర అని పిలుస్తారు?
1: Why people call him chittachora?
0: Chittachora yesoda ke ba navalita chora ko pa chittachora.

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాయి.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అంటే రాగతాళం లేకుండా ఏ చోర చిత్తచోర రా అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళంతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: జాగరాజు వీరందరూ కూడాను ఇట్టి రాగతాళంతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానం లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music.
0: కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: Vedalanta kodanu enniyo varnistu vacharu.
1: They went on repeating, reciting Vedas.
0: Kani ee vedam chetakunanu evaru bhagavantuni pondaleru.
1: People could not attain God by reciting Vedas.
0: Rigveda, Yajurveda, Samaveda, Adharvana Veda kodanu entano paadutu vacharu.
1: All four Vedas were repeatedly recited.
0: Samavedanu endaro brahmanulu chaala varnistu vacharu.
1: Many priests followed, adopted Samaveda.
0: కాని ఈ వేదముతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడా సందర్శించిన వారు లేరు.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: But when once it's expressed in the form of music, they could experience.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు.
1: God loves music. He's after music.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్.
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పటికీ పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: You need not be experts in music. You can sing in your own way.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఇస్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామ నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజాయిక్ ఫామ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామ నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ సో నైస్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ వెర్బలీ.
0: కానీ అదే ఒక రాగం వేసి రమ నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ మ్యూజికల్ స్టైల్,
0: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్,
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ, యుల్ సీ గాడ్
0: ఏ విధానంలో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ కెనాట్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ They are disappointed, they are frustrated.
0: కానీ ఆ విధంగా డిసప్పాయింట్ కి మాత్రము మీరు అవకాశం అందించకండి.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: ద డిసప్పాయింట్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రయర్ అపాయింట్మెంట్.
0: నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have an appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడాను ఎవరు కూడాను పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు నప్తి అందించుకొని మీరు కూడాను మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకునే ఆనంద పెట్టండి.
1: యు థింక్ దోస్ డేస్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్ అండ్ థింక్ సింగ్ ఇన్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈవెన్ టుడే.
0: ఈ గానలోరుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: కృష్ణ హూ లవ్స్ మ్యూజిక్,
0: మనోలోరుడైపోతుంటాడు.
1: ఆల్సో లవ్స్ ది హ్యూమన్ హార్ట్.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాత మాత్రమే సరిపోతుంది.
1: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ది మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హార్ట్.
0: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఏ అవతారం అందు కూడా ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద ఫైండ్ ఆఫ్ కల్మినేషన్ క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయిడ్ బై కృష్ణావతారం
0: మాత్రమే అనేక వేలకు వేలు భగవంతునితో వచ్చి ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ మెనీ ఆఫ్ ది డివోటీస్, గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైనది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyude anetundi danti idi sarine arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidhamaina anetundi oka gaanam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishna avataram nandu unnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకుని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: Kani atti ragame meeku teliyakunda poyinappudu adu oka roganga tayaravutundi.
1: If we don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeru enniyo bhajanalu chestunnaru.
1: You do bhajans.
0: అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతున్నారు.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోనంటే ఏదో మనకు తెలిసినటువంటి రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ గాడ్ ఇన్ యూ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ హవ్ టు సింగ్ హిస్ గ్లోరీ ఇన్ పర్ఫెక్షన్.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధములైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences. The God who is pleased by the melody and the music.
0: Kanaka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi maravuti ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina kada dramalu aadutunte leka inkekkadaina kodunu cinema jarugutuntunte aa raagam paina andaru pothuntaru.
1: People are attracted by music in any stage performance, be it drama or cinema.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకొని నిజమైనటువంటి యొక్క ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్, ఎనీ ఏజ్డ్ పర్సన్, whosoever may be, will certainly be carried away by this music.
0: చిన్న పిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ వీయాలు లూపుతుంటారు.
1: Children go to sleep listening to music.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: But they don't know music at all.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాళ్ళు పాడుతూ ఉంటారు.
1: But people sing in their own style.
0: ఆ పుట్టిన బిడ్డకి ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: The newborn babe has no idea of the tunes.
0: ఆ చిన్న రాగాన్ని మాత్రం మనసులో చేర్చుకుని చక్క గొరకలు పెడుతూ నిద్రపోతారు.
1: But the child responds to the music and goes to sleep.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి.
1: You may not know the science and the technique of music, but you can sing his glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడారో తెలుసా?
1: Suguna, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేదు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపల ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have a wonderful beat, their rhythm.
0: ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంత.
1: If you find the rhythm and the beat in perfect accuracy,
0: అంత ప్రత్యక్షంగా వారు చూడకపోయినప్పటికీ అంట అంట అంట అంట ఈ అంట అనేటువంటి పదం లోపలే ఎంతో ఆనందం ఉంచుకుని హృదయాన్ని అంటుకుంటుంది.
1: యు సీ ద రైమ్ ఇన్ ఎవ్రీ స్టాన్సా అంట అంట ఓవర్ దేర్ దట్ యాక్ట్స్ టు ది బ్యూటీ ఆఫ్ ద లిటరరీ స్టైల్.
0: నందుని ఇంట అక్కడ ఇంట
1: నందుని ఇంట ద రెసిడెన్స్ ఆఫ్ నంద
0: గోపాలుడంట
1: దే ఈస్ కాల్డ్ గోపాల
0: దీపాన కనిపించేనంట
1: హీ సీన్ ఇన్ దట్ వెరీ ల్యాంప్ ఇన్ దట్ వెరీ
0: అంట అంట అంట అంటనే పోతున్నారు.
1: దిస్ రైమ్ అంట యాక్ట్స్ ది బ్యూటీ ఆఫ్ ది లిటిల్
0: ఎంత ఆనందం ఇస్తుంటది.
1: బ్యూటిఫుల్ ఇట్ ఇస్.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదానికి కూడా మీ యొక్క హృదయంను ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుంటారండి.
1: దేర్ఫోర్ ఎవ్రీ రెండరింగ్ షుడ్ టేక్ యూ టు దట్ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ బ్లిస్ఫుల్ స్టేట్.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంట్లో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: ఇట్ షుడ్ ద నెక్టరైన్ ఫీలింగ్ ద డివైన్ ఫీలింగ్ దట్ షుడ్ బి ద బేసిస్ ఫౌండేషన్ ఫర్ ఆల్ మ్యూజిక్.
0: ఇంకా సాయంకాలం ఉంటుండది.
1: వీ హ్యావ్ దిస్ ఈవినింగ్.
0: ఈ కృష్ణుని యొక్క చర్యలు చాలా పవిత్రమైనటువంటివి ఎంత ఉన్నాయి.
1: There are so many leelas, actions of the divine Krishna.
0: ఈనాడు సాయంకాలం అంతా కూడాను ఈ కృష్ణుని యొక్క లీలలే మీకు అనురూపంగా తెప్పిస్తాను.
1: This evening you will certainly experience all the leelas of Krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from his devotees.

పడనేల కూటి కొరకు ఘనముగా భువిలోన కడగండ్లు పడుట కూటికేగా క్రిమి మృగం పశుపక్షి కీటకాదులు క్రిమి మృగం పశుపక్షి

మృగ పశు పక్షి కీటకాదులు బ్రతుకుచుండుట లేదే ఎట్టి యత్నంగులేక బ్రతుకుచుండుట లేదే ఎట్టి యత్నంగులేక ఇంతకన్నను వేరెద్ది ఎరుగ పరతూ ఇంత

0: all of one's endeavors and efforts are directed towards the mastery of skills, to the mastery of all forms and types of education, in order that one might reign supreme. All of one's efforts again are directed towards cultivating land, growing crops, and engaging in such endeavors. All of one's endeavors again are directed towards securing land, securing kingdoms, and ruling over them, or to hold positions of authority, or to hold office, in order that one might secure such things in life. One goes to any extreme degree of effort and trouble. And in the ultimate analysis, all such effort is directed towards eking out a living by way of filling this stomach. If this were to be the purpose of life, are not the insects, the birds, the bees, and the animals also not living, not making a livelihood without any effort whatsoever? What else than this could I possibly communicate to you, O pious and noble members of this august assembly?
1: Vidyadhikarulara, Vidyabodhakulara, Vidyabhimanulara, Vidyarthulara.
0: Educators, teachers, all those who have the cause of education dear to their heart, and students.
1: Lokamudesa okkaturi mana chevulu trippi vindumeni sangeeta shastram, sahitya shastram, vaijnanikam, విషయ విజ్ఞానము, చిత్ర విజ్ఞానము, శిల్ప విజ్ఞానము ఇత్యాది శబ్దములు అనేకముగా మనం వింటున్నాం.
0: ఇఫ్ ఓన్లీ వన్ వర్ టు టర్న్ ఆర్ ట్యూన్ వన్స్ ఇయర్స్ టువర్డ్స్ ద హ్యాపనింగ్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ us, we would realize that the world sings, that there are such endeavors like the science of music, that literature, science, fine arts, sculpture and the like are making their way.
1: ఇవన్నీయు భౌతిక జ్ఞానములోని విభాగములే.
0: But then all these are part and parcel of what one may garner on the physical plane.
1: ఈ భౌతిక జ్ఞానము ఉండినంత వరకు అంతర్గతమైనటువంటి ఆత్మజ్ఞానము మనకు కలుగదు.
0: So long as we cling to this external vision, the inner vision will not be given to us pertaining to the Atma.
1: ఆత్మజ్ఞానమే కలుగనిది ఆత్మశాంతి, ఆత్మతృప్తి, ఆత్మానందము, ఆకాశ కుసుమములు.
0: Unless we have this innate knowledge or jnana about the Atma, we cannot hope to secure peace of mind or satisfaction.
1: భౌతిక జ్ఞానము కేవలము భుక్తిని చేకూర్చునే కాని మానవతా శక్తిని అందించలేదు.
0: Worldly knowledge can certainly suffice in keeping us alive, but it cannot really teach us much.
1: జీవితమునకు ఆహారము అవసరమే.
0: Certainly.
1: ఇది ఎవరినూ కాదనలేరు.
0: Certainly, in order to live, food is necessary. Nobody can dispute this fact.
1: కాని అమూల్యమైనటువంటి మానవ జన్మమెత్తి తన కాలమును, తన కాయమును, తన కర్మను కూడాను ఆహార నిమిత్తమై అంకితము గావించటము ఇది సరి అయిన కర్తవ్యము కాదు.
0: But then, having got this priceless life given to us, it is a tragedy that one wastes one's time, bodily efforts and all action towards mere livelihood.
1: దుర్లభమైన మానవ జన్మమును దుఃఖం పాలు చేయటమే అవుతుంది.
0: It will only mean that this life which is so difficult to get is being frittered away.
1: వచ్చిన పని ఏమిటో మరచి నిరంతరము భౌతిక సుఖములకై మనము కాలమును వ్యర్థము చేస్తున్నాము.
0: We have forgotten what we have come for and all our time is spent in going after things which are not really necessary.
1: భౌతిక సుఖములు అధికమవుకొలది మానసిక చాంచల్యము కూడాను అధికమవుతుంది.
0: Even as these material comforts increase, the wavering nature of the mind also increases.
1: గాలి హెచ్చుకొలది అలలు రెచ్చిపోయినట్టుగా.
0: As the winds grow stronger in intensity, the tides also become more intense.
1: భౌతిక వాసలనేటువంటి వాంఛలనేటువంటి మారుతము అధికముగా ప్రసరించటం చేత చిత్తమనేటువంటి సాగరం నందును చంచలత్వం అనేటువంటి వీచికలు చంచలత్వం అనేటువంటి అలలు ఏమాత్రం కూడాను తగ్గవు.
0: Even as the winds of our material desires become stronger and stronger, so also in the ocean of or the lake of one's heart or mind, the waves in the form of a wavering nature get intensified.
1: Chitta suddhi kaluganadi vyaktitvam aneetundi gurtinchutaku veelu kaadu.
0: Unless one has purity of heart, one cannot understand one's own nature.
1: యువకులు తన వ్యక్తిత్వమును గుర్తించుకునే నిమిత్తమై నైతిక విద్యను అభ్యసించాలి.
0: In order that youngsters might get to know their own true personalities, it is necessary that they must have a sense of moral and ethical values.
1: నైతికమనగా క్రమముతో కూడినటువంటి నడతయే.
0: And by this sense of moral values we mean a code of conduct governed by the
1: నైతికమనగ ఉన్నత స్థాయిని చేకూర్చేటువంటి రాజమార్గమే.
0: And this path of moral values is the one which takes you higher up in life.
1: రాజ్యము కాని జాతి కాని వ్యక్తి కాని
0: either a kingdom or a race or an individual
1: నీతి రహితమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడు దేశమే నాశనమవుతుంది.
0: If they transcend what is laid down in the form of the ethical and moral code, they will come to disaster.
1: అంతటితో తీరక అనేక సంవత్సరములుగా ఉండినటువంటి నాగరికతను కూడాను
0: sense of moral values we mean a code of conduct governed by the
1: నైతికమనగా ఉన్నత స్థాయిని చేకూర్చేటువంటి రాజమార్గమే.
0: And this path of moral values

0: అనేక సంవత్సరములుగా ఉండినటువంటి నాగరికతను కూడా నాశనం చేసుకుంటావు.
1: ఇట్ వుడెంట్ స్టాప్ ఎట్ దట్. ది సివిలైజేషన్ అండ్ ది ట్రెడిషన్స్ బిల్ట్ అప్ ఓవర్ సెంచురీస్ వుడ్ ఆల్సో కమ్ టు నాట్.
0: మానవుడు నేడు కాని రేపు కాని ఏనాటికైనను సాంఘీభావము నైతిక శాస్త్రమును గుర్తించే తీరాలి.
1: Either today or tomorrow, man has to understand this basic truth about his sense of obligation to the society and the upholding of moral values.
0: అట్లు గుర్తించినటువంటి మానవుడు సమాజమునందు మానవునిగా జీవించలేడు.
1: A person who does not recognize these basic tenets can never be a true man.
0: సత్యము ప్రేమ శీలము ఇత్యాది ఆదర్శమైనటువంటి గుణములు కలిగినటువంటి ప్రజల మీద పడినే దేశం యొక్క సౌభాగ్యం ఆధారపడి ఉంటున్నది.
1: ది ప్రాస్పెరిటీ అండ్ ది వెల్బీయింగ్ ఆఫ్ ఎ నేషన్ డిపెండ్స్ వెరీ మచ్ ఆన్ దీస్ బేసిక్ టెనెట్స్ ఆఫ్ సత్య ట్రూత్ ఆఫ్ ప్రేమ లవ్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ది ఇండివిజువల్స్ మేకింగ్ అప్ ది నేషన్.
0: దయామయునిగా చేసినప్పుడే విద్య యొక్క పరిపూర్ణత ఇందులో రాణిస్తుంది.
1: A person who becomes compassionate as an end product of this education has certainly learned something.
0: ఈనాడు మానవుడు శాస్త్ర సాంకేతికతను ఎంతయో అభివృద్ధి చెందాడు.
1: Today man has made advances in the fields of science and technology.
0: ఇది కేవలము ఒక బాహ్య సంస్కృతిని బాహ్య నాగరికతను మాత్రమే మానవునకు నేర్పుతుంది.
1: This is what this culture or what goes on in the world ultimately teaches you.
0: కాని ఈనాడు మనకు కావాల్సినది హృదయ పరిపాకం.
1: But today what you need is the transformation of the heart.
0: ఈ హృదయ పరిపాకము లేకుండా మానవుడు తన యొక్క అంతర్గతమైన నాగరికతను కాని సంస్కృతిని కాని పోషించుకోలేడు.
1: Without the heart in turn keeping pace with these developments outside, man cannot really keep himself afloat in the world.
0: కనుక కేవలము భౌతికమునే భోజించుట విద్య యొక్క లక్ష్యమైన ప్రపంచం యొక్క ప్రగతికి ఒమ్ము చేస్తుంది.
1: So if this worldly prosperity, material prosperity were to be the only objective of education, then certainly the world will come to grief.
0: విద్య అనగా కేవలము తెలివితేటలను పెంచడం మాత్రమే కాదు హృదయ విశాలతను కూడాను గావించాలి.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎ ఫర్దరింగ్ ఆఫ్ వన్స్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్, రాదర్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ బ్రాడనింగ్ వన్స్ విజన్ అండ్ అవుట్లుక్.
0: నిస్వార్థము నిరహంకారము వినయము ఇత్యాది సద్గుణములే వ్యక్తి యొక్క అంతర్ప్రభావములు.
1: These good and noble traits like selflessness, not having any sense of ego or being humble, these are the hallmark of a truly educated person.
0: Nijamuga vidyayaga kevalamu edo manaku telinatvanti okka vishayanni guttimpa chesukovatam ani bhavistunnam.
1: Today we tend to believe that by education we mean getting to know things which we are not aware of.
0: Sa vidya ya vimuktaye మన దుఃఖములను మన బాధలను మన కష్టములను ఏది తొలగించునో అది నిజమైన విద్య.
1: యాక్చువల్లీ స్పీకింగ్ అగైన్ ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ దట్ విచ్ కెన్ రిమూవ్ ఫర్ us our sense of sorrow or distress or grief.
0: ఈనాడు దేశము ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేటువంటి విషయము అందరికీ తెలిసినటువంటిది.
1: టుడే ఆల్ నో దట్ ది నేషన్ ఇస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్.
0: దీని వలన దేశమునకు ఒరిగేదేమీ లేదు.
1: దిస్ ఇస్ నాట్ ఎ క్రెడిట్ విచ్ విల్ కమ్ ఇన్ ది వే ఆఫ్ ది కంట్రీ.
0: అయితే దీనికంటే మహాప్రమాదమును కలిగించేటువంటిది ఒకటి ఉన్నది.
1: బట్ దెన్ దేర్ ఇస్ అనదర్ డేంజర్ విచ్ కుడ్ బి ఫార్ మోర్ డేంజరస్ టు ది నేషన్.
0: అది నైతిక ఆధ్యాత్మిక తిరోగతి.
1: అండ్ దట్ ఈస్ ది డిగ్రేడేషన్ of moral values and spiritual values.
0: ee tirogatini purogati gaavinchukundina vidyaye adhogati palaipothundi.
1: This downward trend has to be checked and pushed in the upward direction, otherwise education itself will come to grief.
0: Kanuka ee naati vidyanu sariyainatunti margamulo taja singamunandu

0: కొంతవరకును ప్రచార రూపకంగా అందించడానికి ప్రయత్నించాలి.
1: సో టుడే వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ దట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఫర్దర్ గ్రోత్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద ఇండివిజువల్స్ దేర్.
0: విచార యుగం అనేటువంటి పేరు పొందినటువంటి ఈ కలియుగమునందు ప్రచారమునకు ఎంతైనా కూడాను బలమున్నది.
1: దిస్ కలియుగ హాస్ కమ్ టు బికమ్ అకిన్ టు గ్రీఫ్ అండ్ సారో, బట్ సర్టన్లీ దేర్ ఇస్ సంథింగ్ విచ్ కెన్ యెట్ బి మేడ్ ఆఫ్ దిస్.
0: మానవుడు తత్వజ్ఞాని కావచ్చు.
1: Through the process of preaching, man can become a person who can
0: తాత్విక శాస్త్రములో అగ్రగణ్యుడు కావచ్చు.
1: He can master the తత్వ శాస్త్రం.
0: కానీ తత్వజ్ఞానముతో పాటు మానవత్వం అనేటువంటి జ్ఞానాన్ని కూడాను కొంత సంపాదించుకోవాలి.
1: But in addition to mastery of such types of knowledge, he should also have a sense of his human values, as we call them.
0: ఎన్ని సిద్ధాంతములు సాధించినప్పటికీ
1: he might master any number of the siddhantas.
0: ఎన్ని భౌతికమైనటువంటి విషయములను బోధించినప్పటికీ
1: he may also teach all these worldly things.
0: ఎన్ని విధములుగా వైజ్ఞాన శాస్త్రాన్ని పరిశోధనలు సలిపినప్పటికీ
1: he might undertake experiments and observations in the realm of science and technology.
0: మానవుడు తన యొక్క విలువలను ఎంతవరకు రక్షించుకున్నాడో, ఎంతవరకు పోషించుకున్నాడో అనేటువంటి సత్యమునే గుర్తించుకొనకుండా ఈ యొక్క విద్యలన్నీను నిరుపయోగమవుతాయి.
1: The question to be asked is, how far has man been able to protect and safeguard his own values, the human values? Unless we ask this question, all that we have acquired is useless.
0: Bhautikanga, vaigyanikanga, manava jati inaadu entayo pragatini sadhinchinadi.
1: The human race at large has made rapid strides on this worldly plane and in the fields of science and technology.
0: Hydrogen bomb nirmanamunandu kani
1: either in the manufacture of the hydrogen bomb
0: anvastramulu yendu anya astramulu yendu abhivruddhi chesindinatundi kani
1: or the advances made in the fabrication of nuclear weapons
0: aakasha gahanamunandu sadhinchinatundi kani
1: or what they have achieved in the domain of the skies
0: plastic electronic computers nu atyadbhutamainatundi vishayalnu taamu vijayanni pondinatundi kani
1: or the triumphs that man has achieved in the wonder world of plastics, electronics and the like.
0: Manavattam anetunte abhruddhi kaakundina ivanni kudanu kevalamu trunaprayam aipothuntai.
1: As against all this, if man does not further the human values and the basic qualities necessary for his
0: oka vaipuna vigyana shastramu ati vegamuko abhruddhi avutunnappatikini మరొక వైపున దీనికి విరుద్ధమైనటువంటివి శరవేగముతో అభివృద్ధి గాంచుతున్నవి.
1: ఆల్ దిస్ వుడ్ బి రెండర్డ్ యూస్లెస్. ఆన్ ద వన్ హ్యాండ్ సర్టన్లీ ఎ రాపిడ్ ప్రోగ్రెస్ ఇస్ బీయింగ్ రిజిస్టర్డ్, బట్ అన్లెస్ థింగ్స్ ఆర్ డన్ టు చెక్ వాట్ మైట్ అల్టిమేట్లీ కంట్రిబ్యూట్ టు వన్స్ డౌన్ ఫాల్, థింగ్స్ మైట్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్.
0: ఒక వైపున యుద్ధ భయం,
1: ఆన్ ద వన్ హ్యాండ్ వి హావ్ దిస్ ఫియర్ ఆఫ్ వార్,
0: రెండో వైపున కరువు కాటకాల భయం.
1: On the other hand, we are plagued by famine and shortages.
0: మూడో వైపున స్వార్థత్వం.
1: And on the third front, you have selfishness being rampant.
0: నాలుగో వైపున అధికార దాహము.
1: And in the fourth direction, you have this craze for power.
0: మరొక వైపున ప్రాంతీయ అభిమానము.
1: And then you have affinity towards one's own region.
0: కులమత ద్వేషము.
1: Or distinctions based on caste and
0: రాజకీయ అల్లర్లు.
1: Or political struggles and
0: విద్యార్థుల విప్లవాలు.
1: Or revolutions to be brought by students.
0: ఇవన్నీ కూడాను మరొక వైపున ఈ విజ్ఞాన శాస్త్రమునకు విరుద్ధముగా అభివృద్ధి అవుతున్నది.
1: So all these are also on the increase even as you talk about progress in science and technology.
0: ఈ పరస్పర విరుద్ధమైనటువంటి ఈ రెండింటి అభివృద్ధులకు కారణం ఏమిటి?
1: So here are two entirely different things registering an upward trend. What is the cause for this?
0: మానవుని హృదయ కుహరమునందు లోతుగా నాటుకుని పోయినటువంటి స్వార్థమే.
1: ద కాజ్ ఇస్ దిస్ డీప్ రూటెడ్ సెల్ఫిష్నెస్ ఇన్ వన్స్ హార్ట్.
0: ఈ స్వార్థం అనేటువంటిది మానవుని తన మానవత్వాన్ని గుర్తించకుండా చేస్తున్నది.
1: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ విచ్ మేక్స్ మ్యాన్ ఇగ్నోరెంట్ ఆఫ్ హిస్ ట్రూ నేచర్.
0: ఏ పదార్థాన్ని కోరినా, ఏ వ్యక్తిని ఆశించినా, ఏ విషయాన్ని విశ్వసించినా ఇవన్నీ కూడా తన స్వార్థము, సప్రయోజనమును లక్ష్యం నందుంచుకొని మానవుడు దీనిని అనుభవిస్తున్నాడు.
1: Whatever one might like to have in terms of material possessions or one's own possessions or belongings, it is all directed towards this satisfying this selfish desire.
0: ఈనాటి మానవుడు స్వార్థము చేతిలో కీలు బొమ్మయి ఆడుతున్నాడు.
1: Today's man is a mere doll in the hands of selfishness.
0: ఈ స్వార్థము స్వప్రయోజనం అనేటువంటి ఈ కబంతుని హస్తం నుంచి మనం విడుదల కావాలి.
1: We should free ourselves from this firm grip of selfishness.
0: ఇది విడుదల కావాలంటే నైతిక ఆధ్యాత్మిక విషయంలో మన యొక్క చిత్తమును ప్రవేశపెట్టాలి.
1: And in order to free ourselves from this strangled hold, we should have our sight set on moral and spiritual values.
0: మానవుని యొక్క విలువనగా ప్రత్యేకించినటువంటిది కాదు, త్రికరణ శుద్ధియే మానవుని యొక్క విలువ.
1: Now there is nothing very separate or distinct about these human values. It is a case of purifying oneself in three ways.
0: Asatyalato dushitam kaanatvanti vaakku,
1: word untainted by lies.
0: Himsadulato dushitam kaanatvanti dehamu,
1: the body which does not commit any violent acts or deeds.
0: Ragadveshalato dushitam kaanatvanti chittamu,
1: and the mind which is not defiled by thoughts of.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే దివ్యత్వమైనటువంటి మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: Of thought centered on selfishness and minus. Once you purify yourself in these three ways, you have achieved the human value.
0: ఈనాడు సమాజం యొక్క బాధ్యతలను గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు విద్యార్థులు ఎందుకు కానరావు.
1: And today's students, it is not possible for us to see in them the capacity to overcome these obstacles.
0: సమాజం యొక్క బాధ్యతను ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
1: Or to shoulder the responsibilities of the society. Every person should be prepared to shoulder the responsibilities.
0: నా విషయంలో నాకు స్వతంత్రం ఉన్నది కదాని వ్యక్తిగతమైనటువంటి విషయంలో వెర్రవీగరాదు.
1: You might say, I have freedom as far as I am concerned. You shouldn't become arrogant because of this.
0: వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం ఉండినప్పటికి సమాజం యొక్క బాధ్యతను కూడాను కొంతవరకు మనం గుర్తించాలి.
1: You might certainly have a right to your individual freedom, but also you should become cognizant of your responsibility to society.
0: కనుక మనము వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం కంటే సమాజం యొక్క బాధ్యతను కూడాను గుర్తించడమే ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యము.
1: సో ఇట్ ఇస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎవ్రీవన్ దట్ రాదర్ దన్ గో ఫర్ దిస్ ఇండివిడ్యువల్ ఫ్రీడమ్ ట్రై టు లుక్ ఫర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ.
0: ఇక్కడ రెండు ఉంటున్నవి.
1: హియర్ టూ థింగ్స్ ఆర్ టు బి నోటెడ్.
0: వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం, ఇండివిడ్యువల్ ఫ్రీడమ్, ఫండమెంటల్ లా.
1: ద టూ థింగ్స్ ఆర్ వన్, ఇండివిడ్యువల్ ఫ్రీడమ్, సెకండ్లీ ఫండమెంటల్ లా.
0: లోకముతో నాకేమి భయము లేదు, లోకం ఏమనుకుంటే నాకేమి అనేటువంటి ఒక భావము వ్యక్తి అందు ఉండవచ్చు.
1: Now certainly one might have a feeling that what am I to do with the world? Why should I be bothered or worried about the world?
0: కానీ ఈ వ్యక్తి సమాజంతో బంధింపబడటం చేత సమాజాన్ని కూడాను గుర్తించవలసి వస్తుంది.
1: But he should realize that he is part of the society. As such he has a role to play in the society.
0: సమాజము లేకుండా మానవుడు నీటిపై తేలిపు బొట్టు వలె ఏకాకిగా జీవించుటకు వీలు కాదు.
1: Man is part and parcel of society. It is not possible for him to be like a drop of oil floating on water surface.
0: Tana yokka puttuka, tana yokka jeevitamu, tana yokka aanandamu ante ikkudunu samajamtone kattubadi untunnadi.
1: His birth, his life, all other processes are linked with the society.
0: Atti samayamulo neeku kaani naaku kaani mari evarikaina kudunu ee samajam yokka baadhyata సమానమైనటువంటి యొక్క బాధ్యతగా భావించాలి.
1: When this is the situation, certainly between one individual and the other, there is absolutely no question of their religions or responsibility towards.
0: కనుక ఫండమెంటల్ లా అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి, ఆచరించాలి.
1: So this fundamental law has to be implicitly obeyed and complied with by everyone.
0: అయితే ఈ సామాజిక ధర్మమునందు మనం కొంతవరకు విచారణ చేయాలి.
1: But then, in terms of this dharma towards society, we have to also to exercise our discrimination.
0: ఈనాటి అధ్యాపకులు లేత హృదయులైనటువంటి బాలబాలికలకు ఈ సమాజం యొక్క బాధ్యతను గుర్తించుకునేటువంటి విధానమును చక్కని రీతిగా వారికి బోధించాలి.
1: The teachers of today should try to know what it is they should teach the youngsters in the society and try devise ways and means of teaching them in an attractive way.
0: నిజముగా తన గృహాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే మన యొక్క సమాజం యొక్క నీతిని కూడాను కొంతవరకును అనుసరించడానికి వీలవుతుంది.
1: Now, only when you have the welfare of your house or home at heart, you look to the society also by way of benefiting it.
0: దేశం యొక్క సౌభాగ్యమంతయి కూడాను వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది.
1: The welfare of the country is based upon the individual.
0: ఈ వ్యక్తి యొక్క అభివృద్ధి అంతయి కూడాను కుటుంబం పైన ఆధారపడి ఉంటుండాలి.
1: And the development of the individual is dependent on the family.
0: ఈ కుటుంబం యొక్క మంచితనమే రాష్ట్రం యొక్క అభివృద్ధికి మూల కారణమవుతున్నది.
1: And the good or bad of this family in turn determines the shape of the nation.
0: ఈ రాష్ట్రం యొక్క సౌభాగ్యమే దేశం యొక్క సౌభాగ్యంగా రూపొందుతుంది.
1: Determines the shape of the state and the welfare of the state is the welfare of the nation.
0: కనుక ఏ తర్వాత దేశం యొక్క సౌభాగ్యం అంతయి కూడాను వ్యక్తి యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుండాలి.
1: All said and done, the well-being of a nation depends upon the well-being of the individual.
0: కనుక వ్యక్తి యొక్క కర్తవ్యాన్ని వ్యక్తిత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should endeavor to recognize what it is that one has to do and one's sense of duty and responsibility.
0: ఈ వ్యక్తి ఏ విధంగా గుర్తించడానికి వీలవుతుంది?
1: How can such an individual recognize his responsibility?
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ప్రతి మానవ దేహమునందు కూడాను అంతర్భూతమై ఉంటుండాలి.
1: This sense of one's own personality, it is very much deep within oneself.
0: ఇది అవ్యక్తమై,
1: it cannot be seen,
0: గూఢముగా,
1: and it is secreted deep within, beyond comprehension,
0: మానవత్వమై ఉంటుండాలి.
1: And in the shape of these values it exists.
0: Kanuka itti avyaktamai gurtinchataku veelu kaanatvanti oka shaktitvanni evadu vyaktam cheskunno vaade nijamaina vyakti.
1: So this innate strength and power which is deep within, which cannot be seen, if this is brought to the surface, if it is manifested,
0: acharya roopamainatvanti oka prachara prabodhalvaga undali.
1: That is the person who has really done his bit, and through his practice he has to achieve
0: ee aacharanayandu manchini vinali.
1: And what does this practice consist of? Listen to all that is good.
0: Manchini cheppali.
1: Teach that which is noble and good.
0: Manchini aalochinchali.
1: Think good.
0: Kani manchi aalochanalu lekundina manavudu patanam aipothadu.
1: Because without noble thoughts man will come down.
0: Idi Mahabharatam nandu oka chakkani drishtantaram.
1: This is illustrated by this episode from the Mahabharata.
0: Duryodhanudu నిరంతరము కూడాను తన హృదయములో పాండవుల యొక్క చెడ్డను మాత్రమే సంకల్పించుచూ ఉండేవాడు.
1: దుర్యోధన వాజ్ వన్ హూ ఇన్సిస్టెంట్లీ వుడ్ థింక్ అండ్ ప్లాట్ అబౌట్ ద డౌన్ ఫాల్ ఆఫ్ ద పాండవర్స్.
0: నిరంతరము కూడాను చెడ్డ ఆలోచనలతోనే మునిగి ఉండేటువంటి వాడు.
1: ఆల్ ద వైల్ హీ వుడ్ ఇమర్స్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఈవిల్ అండ్
0: వికెడ్. ఈ చిత్తము ఎలాంటిదనగా కెమెరా లెన్స్ వంటిది.
1: Now this heart or mind is like the camera lens.
0: ఈ లెన్స్ అనేటువంటిది ఏ వైపును త్రిప్పి మనం స్విచ్ ఆన్ వేస్తే ఆ ఎదురు ఉండినటువంటి ప్రతిమ అందులో పొందిపోతుంది, చేరిపోతుంది.
1: Now whatever sight you have in mind, you turn the lens towards that and that picture is imprinted.
0: కనుక నిరంతరము కూడాను మనము చెడ్డనే చింతిస్తూ ఉంటుంటే ఆ చెడ్డ మన చిత్తము లోపల చిత్రించుకుని పోతుంది.
1: So if you keep thinking of bad always, the bad imprints itself on your heart.
0: కనుక ఈ చెడ్డ తలంపులు తననే చెడ్డగా మారుస్తుంది.
1: So these bad and evil thoughts make an individual bad and evil.
0: ఒకానొక సమయములో,
1: once upon a time,
0: ద్రోణుడు, గురువైనటువంటి ద్రోణుడు ధర్మజునకు, దుర్యోధనకు జగత్తులో ఉండినటువంటి మంచి చెడ్డలు గుర్తించుకుని రమ్మని పంపాడు.
1: ద్రోణ, హూ వాజ్ ద టీచర్, సమన్డ్ ధర్మజ అండ్ దుర్యోధన అండ్ సెండ్ దెమ్ ఆన్ ఎ మిషన్ టు ఫైండ్ అవుట్ ఆల్ దట్ ఈస్ గుడ్, ఆల్ దట్ ఈస్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్.
0: ధర్మజుడు జైత్ర యాత్ర జరిపాడు.
1: ధర్మజ వెంట్.
0: తిరిగి ద్రోణుడి దగ్గరకు వచ్చి నమస్కరించి, స్వామి, జగత్తులో చెడ్డ అనేటువంటిది నాకు ఎక్కడా కనిపించలేదు.
1: Dharmaja went around the world, came back to Drona and prostrated before him and said, Swami, I have not been able to see anything that is bad in this world, evil or bad in this world.
0: Guruji, chaminchu. Naa kantiki ekkadi kuda nu chedda kanipinchaledu. Edo anto into chedda unte naalone undavachunu kaani naaku chedda jagattulo ekkadi kuda nu kanipinchaledu ani cheptani cheppukunnadu.
1: He further went on to say, O Guruji, I have not been able to sight anything that is evil, wicked or bad in the world. If at all there are any traces of wickedness and evil qualities, it's in me maybe. But outside there is nothing whatsoever.
0: Drishti ettido, srishti attidi.
1: It is said, the way you look at things, that's how the world would appear to you.
0: Netramettido shastra matti.
1: Likewise, the eye in turn determines all that you want to picture for yourself.
0: Yadbhavam tadbhavati.
1: Your thoughts ultimately take shape in
0: tana bhavam yettido edutu padartham yokka roopam kudano attidigane untadi.
1: Your thoughts determine the shape and form of the thing opposite you.
0: Nirantaram kudano manchi telichevanti swabhavam dharmajundu kanuka jagatanta kudano manchigane kanipinchindi.
1: Dharmaja was one who would continuously think of all that is good and noble in the world. So in the world again, he think within himself.
0: Duryodhanudu yatra gavinchi tirigi ద్రోణుడి కడకు చేరాడు.
1: సో ఇన్ ద వరల్డ్ హీ సా ఎవ్రీథింగ్ విచ్ వాస్ గుడ్ అండ్ నోబుల్. దుర్యోధన్ ఆల్సో కంప్లీటెడ్ హిస్ మిషన్ అండ్ కేమ్ బ్యాక్ టు
0: దుర్యోధన. నీవు తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అని ప్రశ్నించాడు ద్రోణుడు.
1: సో ద్రోణ ఆస్క్డ్ దుర్యోధన, వాట్ హావ్ యూ లెర్న్డ్ ఇన్ దిస్ వరల్డ్? సీ,
0: దుర్యోధనుడు చెప్పాడు, గురూజీ ఎక్కడ చూసినా కానీ చెడ్డనే కనిపిస్తుంటున్నాడు.
1: దెన్ హీ ఆన్సర్డ్, గురూజీ, వేర్ఎవర్ ఐ లుక్డ్ ఐ సా ఓన్లీ బ్యాడ్ అండ్
0: విషయములు. కానీ వ్యక్తి కాని, సమాజము కాని, ఏ యొక్క పదార్థము కాని, సర్వములు ఎందు కూడాను దోషమే నాకు కనిపిస్తున్నది, కాని మంచి ఏమాత్రము కనిపించలేదు.
1: Either in material things or in individuals or in society at large, I have been able to see only evil qualities, only bad tendencies. I have never been able to see anything good.
0: ఏదో అంతో ఇంతో మంచి ఉన్నదంటే ఈ దుర్యోధను ఎందు తప్ప మరెక్కడా కనిపించలేదన్నాడు.
1: He further went on to say, if at all there is any trace of good and noble things, it's in this Duryodhana, but not in the world outside.
0: Kanaka Duryodhana yokka chintalu nirantaram kudanu chedda aalochanalu.
1: So this was what Duryodhana was, thinking always bad and in an evil way.
0: Yetti rangu addala mana kannulaku dagilichukunte atti rangugane jagattu kanipistundi.
1: The color of the spectacles that you wear determines the color of the world.
0: కనుక దుర్యోధనుడు నిరంతరం కూడాను చెడ్డ ఆలోచనలతోనే మునిగిపోవటం చేతనే కట్టగలప్పటికీ ఈ దుర్యోధనుడు తన వంశంని నాశనము గావించుకున్నాడు.
1: సో దిస్ దుర్యోధన, హూ వుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ ఈవిల్ అండ్ బ్యాడ్, అల్టిమేట్లీ లెడ్ టు ఎక్స్టర్మినేషన్ ఆఫ్ హిస్ క్లాన్.
0: ఇట్టి సమాజమునకే ఒక అపకీర్తిని తెచ్చుకున్నాడు.
1: హీ ఆల్సో బ్రాట్ హిస్ ఓన్ రేస్ ఇంటు డిస్రెప్యూట్ అండ్ డిస్గ్రేస్.
0: కనుకనే సమాజంలో ఎవరు కూడాను దుర్యోధనుడనేటువంటి పేరు పెట్టుకోరు.
1: దట్స్ వై యు సీ ఇన్ ద సొసైటీ అట్ లార్జ్ నోబడి ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ దుర్యోధన.
0: ఆ పేరును కూడాను ఉచ్చరించుటకు ఎవరు కూడాను అంగీకరించరు.
1: అండ్ నోబడి వుడ్ బి విల్లింగ్ ఈవెన్ టు అటర్ దిస్ నేమ్ ఆఫ్ దుర్యోధన.
0: కారణమేమి, చెడ్డ తలంపులు కలిగినటువంటి వ్యక్తి గనుక అతని యొక్క కీర్తి ఈ రకంగా వ్యాప్తి అయిపోయింది.
1: ద రీజన్ బీయింగ్ హీ వాస్ వన్ హూ వుడ్ ఆల్వేస్ థింక్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్ అండ్ ఈవిల్ అండ్ దిస్ ఈస్ హిస్ నేమ్.
0: కనుక చెడ్డ తలంపులు మానవుని ఎందు ఏమాత్రం కూడాను ఉండరాదు.
1: సో దేర్ షుడ్ బి నో ప్లేస్ ఫర్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఈవిల్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: ఇంకా చెడ్డ దృష్టి,
1: వెన్ యూ కమ్ టు దిస్ ఐడియా ఆఫ్ బ్యాడ్ సైట్.
0: కీచకుడు ద్రౌపదిని చెడ్డ దృష్టితో చూచాడు మహాభారతమునందు.
1: అగైన్ ఇన్ దిస్ మహాభారత, కీచక వాజ్ ఎ క్యారెక్టర్ హూ సా ద్రౌపది ఇన్ ఎన్ ఈవిల్ వే.
0: ఇలాంటి చెడ్డ దృష్టితో చూచినటువంటి కీచకుని యొక్క జీవితం ఏ గతికి పట్టింది?
1: Now, this Kichika, who had such an evil sight, what happened to him finally?
0: Atanni aneka vidhamuluga samharinchi atanni pranamulu teesadu Bhimudu.
1: Bhima took his life after putting him to a lot of torture and
0: kanuka aa Kichikuni peru kudanu evaru pettukoru.
1: So nobody is named after Kichika either.
0: Karanamu chedda drushti galinatunte vyakti kanuka alanti yokka vyaktiki yokka peru ఇంకొకరు ఉంచుకున్నట్టుకు ఎవరు కూడా అంగీకరించరు.
1: ద రీజన్ అగైన్ బీయింగ్ కీచక ఈజ్ సినోనిమస్ విత్ ఎన్ ఈవిల్ సైట్. నోబడీ వుడ్ లైక్ టు బి ట్యాగ్డ్ ఆన్ టు ఎ నేమ్ లైక్ దట్.
0: ఇంకా చెడ్డగిలి విషయములు వినుటలో మరొక ఆదర్శం ఉంటుంది రామాయణమునందు.
1: అండ్ దెన్ వెన్ కమింగ్ టు ద ఐడియా ఆఫ్ లిజనింగ్ టు థింగ్స్ విచ్ ఆర్ బ్యాడ్, హియర్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద రామాయణ.
0: కన్న కొడుకు కంటే అతి ప్రేమగా రామును చూచుకున్నటువంటిది కైక.
1: Now Kaika was one who loved Rama more than she did her own son.
0: Ramu ante tanaku prana samanam.
1: Rama was very much her own life breath.
0: Kanuka atti mrudumaduramainatunte oka hrudayam kalinatunte ee Kaikaku.
1: So this Kaika was so tender and soft hearted.
0: Ramu yokka pattabhishekam vishayam vinnantane
1: As soon as she heard about the coronation ceremony to be
0: అంతులేని ఆనందముతో గంతులు వేసినటువంటిది ఈ కైక
1: of Rama, she danced literally with joy when she heard her
0: ఇట్టి ఆనంద వార్తను అందించినటువంటి యొక్క మందరకు తన కంఠంలోని హారాన్ని కూడాను అందించింది.
1: When she heard first of Rama's impending coronation, she gave out of joy a necklace to Mandara, who brought the news.
0: ఇట్టి పవిత్రమైనటువంటి హృదయముతో ఉండినటువంటి ఈ కైక యొక్క భావము మందర యొక్క దుర్బోధనల చేత చెడ్డ బోధనల చేత కేవలము ఒక రాయిగా మారిపోయింది కైక యొక్క హృదయం.
1: సచ్ వాజ్ ది నోబుల్ ట్రీట్ ఆఫ్ కైక అండ్ సచ్ వాజ్ హర్ లవ్ ఫర్ రామ. బట్ గ్రాడ్యువలీ యాజ్ షీ స్టార్టెడ్ లిసనింగ్ టు ఆల్ దట్ మందర వాజ్ ట్రైయింగ్ టు టెల్ హర్, షీ బికేమ్ ఎ స్టోన్ హార్ట్.
0: చెడ్డ మాటలు వినటం చేతనే కైక యొక్క హృదయము అమృత హృదయమైనప్పటికీ అది విష హృదయంగా మారిపోయింది.
1: షీ వాజ్ a noble woman all right, but she listened to all that was evil and bad from Mandara. So where there was nectar in her heart turned to poison.
0: Kanuka chedda matalu cheppakoodadu, chedda matalu vinakoodadu.
1: So never utter anything which is evil, never listen to anything.
0: Ee chedda matalu vinatam cheta kaiku yokka bhavishyattu ee vidhanga maaripoyindi.
1: Because she listened to such bad things, what happened to Kaika?
0: Kanna koduku yokka krodhamunaku guri ayindi.
1: She was the subject of the anger of her own son.
0: Preminchinatunti Ramunni aranyavasam pampindi.
1: And the Rama whom she loved, she had to send him to the forest.
0: Kattukunna bhaktanu pranamu teesindi.
1: And her own husband had to give away his life.
0: Prajalati teerani apakirtini andukondi.
1: And from the people at large, she received criticism and ridicule.
0: Kanukane Kaika peru kudanu evvaru pettukoru.
1: That is why again, nobody takes the name of Kaika. Nobody is named after Kaika.
0: కారణము చెడ్డ మాటలు వినేటువంటి వ్యక్తి గనుక ఆమె చెడ్డది అని జగత్తుకు ఒక గుర్తింపు చేస్తూ వచ్చింది.
1: Because the world has recognized that Kaika is synonymous with an entity listening to bad and evil things.
0: చెడ్డ మాటలు చెప్పినటువంటి మందర పేరు కూడాను ఎవ్వరూ పెట్టుకోరు.
1: In the same manner, Mandara was one who talks evil. So nobody is named.
0: కారణము ఏమిటి? కేవలము ఒక విధమైనటువంటి అసూయాభావం చేత చాడీలు చెప్పటము అనగా దుర్బోధన చేయటము ఇది సరైనటువంటిది కాదు అని మందర యొక్క అంతరార్థము.
1: దిస్ మందర ఇస్ గివెన్ టు దిస్ నేచర్ ఆఫ్ బీయింగ్ జెలస్ అండ్ ఆఫ్ క్యారీయింగ్ టెయిల్స్. నోబడీ వుడ్ లైక్ టు బి ఐడెంటిఫైడ్ విత్ దట్ నేమ్.
0: కనుక మనము పిల్లలకంతా చెడ్డ మాటలు చెప్పకూడదు, చెడ్డ మాటలు వినకూడదు, చెడ్డ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోకూడదు, చెడ్డ తలంపులు ఉండకూడదు అని లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు బోధించాలి.
1: సో ది టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ టు దీస్ టెండర్ హార్ట్స్ ఆఫ్ ది యంగ్స్టర్స్. డు నాట్ స్పీక్ ఈవిల్, డు నాట్ సీ ఈవిల్, డు నాట్ థింక్ ఈవిల్, డు నాట్ డూ ఎనీథింగ్ విచ్ ఇస్ ఈవిల్.
0: సత్యమునే చెప్పమని,
1: స్పీక్ ట్రూత్,
0: పెద్దలను చూసి గౌరవించమని,
1: రెస్పెక్ట్ ఎల్డర్స్,
0: వినయ విధేయతను ప్రకటించమని,
1: బి హంబుల్ అండ్ ఫాస్ట్,
0: దురహంకారమునకు స్థానం ఇవ్వకూడదని,
1: డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో అరోగెన్స్.
0: కనుక ఇలాంటి సన్మార్గమైనటువంటి యొక్క విషయములను ఈ యొక్క పవిత్రమైన నిశ్చల నిర్మల నిస్వార్థమైనటువంటి బాలబాలికల హృదయాలకు అందించాలి.
1: సచ్ ఇంజంక్షన్ షుడ్ బి గివెన్ డౌన్ టు దీస్ యంగ్స్టర్స్ హూ ఆర్ బేసికలీ సెల్ఫ్లెస్, హూ ఆర్ బేసికలీ టెండర్, ప్యూర్ అండ్ సెరీన్.
0: మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించమని బోధించాలి.
1: We must first and foremost tell them, respect and revere your parents.
0: Kevalam pillalu maatrame kaadu peddalu kuda nu talidannulu gauravinchali.
1: Now this is something not particular for the children. Even elders, grown ups should respect their parents.
0: Neevu peddavaaduga perigi undochunu.
1: You may have grown up all right.
0: Neevu enta peddaga periginappudiki talliki neevu kumarudi kaani tallikante peddavaadu kaadu neevu.
1: However you may have grown, as far as the mother is concerned, you are still her child. You haven't grown beyond that.
0: Eenaadu neevu tallidarulunu gauravinchi varini prasannulu gaavinchinatvanti sthitini neevu gaptike nunchukoni tirigi nee biddalu kudanu ninni ee vidhamainatvanti gauravinchadaniki taginatvanti avakasanni andukovali.
1: Today if you respect and regard your parents, tomorrow your turn will come to be respected and regarded by your own children.
0: Kanuka విద్యార్థులారా, జేసే అన్ని ఐసే మన్, ఎలాంటి విత్తనమో అలాంటి మొక్క, ఎలాంటి తిండో అలాంటి త్రీపు.
1: సో స్టూడెంట్స్, ద ఫ్లో డిటర్మిన్స్ ద నేచర్ ఆఫ్ ద బ్రెడ్ దట్ యు బేక్. యువర్ థాట్స్ అల్టిమేట్లీ డిటర్మిన్ యువర్.
0: ఈనాడు నీవు తల్లిదండ్రులను గౌరవించినప్పుడే భవిష్యత్తులో నీ బిడ్డలు నిన్ను గౌరవించగలరు.
1: టుడే if you are paying respect to your parents, tomorrow your children will do.
0: ఈనాడు నీ తల్లిదండ్రులను కంటి నీరు నింపినప్పుడు నీ బిడ్డలు నీ కంటి నీరు నింపుటకు సిద్ధంగా ఉంటారు.
1: Today, if you are filling tears in the eyes of your parents, tomorrow your children will do that to you.
0: కనుక భవిష్యత్తు యొక్క మంచిని నీవు ఆశించినట్లయితే నీవు వర్తమానములో నీవు సరి అయినటువంటి కర్మలు ఆచరించమని పిల్లలకు బోధించాలి.
1: సో యూ మస్ట్ గో ఆన్ టు టెల్ ది చిల్డ్రన్ దట్ టుమారో ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ సంథింగ్ విచ్ ఇస్ గుడ్ డూ సంథింగ్ గుడ్ టుడే.
0: కనుక పిల్లలకు ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేటువంటి యొక్క మన ప్రాచీన సంస్కృతికి పురస్కరించుకుని పిల్లలను బోధించడానికి ప్రయత్నించాలి.
1: We should further teach the children in tune with what has been laid down and given down to us from our ancestors. Revere your mother, your father, your acharya or your guest as really God.
0: కేవలం పిల్లలకు బోధించడానికి ప్రయత్నించుటకు పూర్వము అధ్యాపకులు కూడాను దీనిని అభ్యాసం చేయాలి.
1: But then before you start teaching the children, first of all the teacher should put these into practice.
0: అధ్యాపకులు వాటర్ ట్యాంక్ వంటి వారు.
1: Because the teachers are like water tank.
0: విద్యార్థులు ట్యాప్స్ వంటి వాళ్ళు.
1: The students are like the taps.
0: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుతామో ఆ ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంది.
1: The type of water that you get through the taps is determined by the type of water you have in the tank.
0: కనుక మీరు చెప్పటం మాత్రం మంచి చెప్పి హృదయాల్లో మంచిని నింపుకోకుండా పోతే పిల్లలు కూడాను చాలా తెలివితేటలైనటువంటి వారు చక్కగా గమనిస్తూ ఉంటారు.
1: Now when it comes to teaching the children, you want to teach them something good, but within yourself you are still evil and bad. You cannot do justice.
0: Kanuka meer motta motta be good, do good, see good, next tell good.
1: So what you must do is be good, do good, see good, and then tell the children to be good.
0: Kanuka neevu motta motta ga neevu tayarai tadupari vidyarthulku cheppadaniki prayatninchali.
1: So first prepare yourself, then get ready to impart something to the students.
0: Inte kaadu adhika kaalamu pillalu tallidandrulaku daggara undatam cheta appudu appudu tallidandrulu kudanu manam kalisi vaari endu kudanu ilanti pavitramainatti bhavamulu pillala daggara bodhinchamani cheppali.
1: Not only this, we should also try and exhort the parents, because the children are likely to spend more time in their company, the parents also should take their responsibility in teaching their children.
0: ee naadu pillalu chedipovataniki moola kaaranamu adhyapakulu talludandrulu ani gattiga cheppavachu.
1: Today if the children have gone awry and have gone in wicked ways, certainly the responsibility can be pinned down.
0: Leta vayassunandi undinatunte pillalaku ఏదో ప్రేమ చేత అనేక విధములుగా స్వాతంత్రాన్ని అందిస్తున్నారు.
1: ఆన్ ద టీచర్స్ అండ్ ద పేరెంట్స్ ద చిల్డ్రన్ బేసికలీ ఆర్ టెండర్ బట్ వి గివ్ దెం ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్.
0: కనుక ఈ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను అధికంగా అందించడం చేత ఈ స్వేచ్ఛను పురస్కరించుకుని పిల్లలు పెడమార్గం పడుతున్నారు.
1: బికాస్ వి హావ్ గివెన్ దెం దిస్ ఎక్సెసివ్ ఫ్రీడమ్ దే ఆర్ మిస్యూజింగ్ ఇట్.
0: కానీ పిల్లలకు స్వాతంత్రం ఉండవలసింది.
1: Certainly to a certain extent freedom is necessary for the child.
0: కానీ మితి మీరిన ఫ్రీడమ్ ఉండరాదు.
1: But beyond limits is not to be given.
0: The end of wisdom is freedom.
1: The end of wisdom is
0: the end of culture is perfection.
1: The end of culture is perfection.
0: The end of knowledge is love.
1: The end of knowledge is love.
0: The end of education is character. అనేటువంటి సత్యాన్ని బోధించాలి.
1: The end of education is character. This is the primary truth that we have to carry.
0: కనుక చదవటం అంటే కేవలము పుస్తకాలు తీసుకుని అక్షరములు నేర్చుకుని కేవలం రాయటము చదవటం మాత్రమే విద్య కానేరదు.
1: Now studying or mastering education does not consist in your ability to read or write.
0: అంతఃకరణను పరిశుద్ధి గావించినటువంటిదే నిజమైన విద్య.
1: True education consists in purifying your inner self.
0: నైతిక ఆధ్యాత్మికతను ఇనుమడింపచేయునదే విద్య.
1: And where you have a place for moral and spiritual values, that is true education.
0: ఈ విద్యాధిధానములో ఏ విధమైనటువంటి అలజడులు కూడాను ప్రారంభించరాదు.
1: And there should not be any agitations or chaos in this field of education.
0: కనుక పిల్లల లోపల ఇలాంటి పవిత్రమైన భావాలను నింపడానికి ప్రయత్నించాలి అధ్యాపకులు.
1: So teachers should embark on this task of filling the minds of students with such good thoughts.
0: విద్యార్థి విషయార్థి కారాదు.
1: A vidyarthi should not turn out to be one after material thing.
0: Vidyanu purthi gaavinchukona tarvata tanaki ishtamainatundi margamulo praveshinchi దేశ సేవలలో పాల్గొనవచ్చును.
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ ఆఫ్ హిస్ చాయిస్ హీ కెన్ సర్వ్ ది కంట్రీ.
0: కానీ విద్యార్థి దశ ఎందుకున్నటువంటి బాలబాలికలు విషయంలో ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
1: బట్ సో లాంగ్ యాజ్ దే ఆర్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ దే షుడ్ నెవర్ గో ఆఫ్టర్ థింగ్స్ విచ్ డు నాట్ కన్సర్న్ దెమ్.
0: కడకటి రెండింటికి చెడినటువంటి వాడైపోతున్నాడు.
1: బికాస్ యాజ్ అ రిజల్ట్ దే ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్.
0: కాన విద్యార్థులకు ఇలాంటి చక్కని బోధన చేసి వాళ్ళ హృదయాన్ని పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హావ్ టు బి కమ్యూనికేటెడ్ టు స్టూడెంట్స్ అండ్ దే హార్ట్స్ ఇన్ టర్న్ కెన్ బికమ్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
0: పిల్లలయందు ప్రేమను ప్రధానమైనటువంటి ఒక రీతిగా వారికి నింపాలి.
1: ట్రై అండ్ ఫిల్ ద హార్ట్స్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ విత్ లవ్.
0: లేత హృదయులంటి బాలబాలికలకు పవిత్రమైనటువంటి హృదయాలు ఉంటాయి.
1: Now these boys and young boys and girls, their hearts are basically serene and calm.
0: అలాంటి పవిత్రమైన పరిశుద్ధమైన నిర్మలమైన నిశ్చలమైనటువంటి ఒక చిత్తమునందు మనం ఎలాంటి దీనిని మనం నింపుతామో అలాంటి స్వరూపాన్ని పొందిపోతుంది.
1: Now this is the state of the nascent hearts, pure and sublime.
0: ఏకించిట్ చిన్న విషయాన్ని దుర్భావముతో మనం నింపినప్పటికీ అది పెద్దదిగా పరిణమిస్తుంది.
1: And even if we fill such hearts with even a trace of wickedness or evil, that will assume alarming proportions.
0: ఇది తెల్లటి వస్త్రము.
1: This is a piece of white cloth.
0: ఒక చిన్న నల్లటి చుక్క పడినప్పటికీ ఇది పెద్దదిగా కనిపిస్తుంది.
1: Now even if there is a small black dot, that appears to be very big.
0: కనుకనే ఈ పిల్లల యొక్క హృదయం లోపల ఎలాంటి దుర్భావములు కాని దురాలోచనలు కాని దుర్గుణములు కాని చేర్చకుండా చూడడానికి అనుకోవాలి.
1: సో వీ షుడ్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ది స్టూడెంట్స్ హావ్ నో రూమ్ ఇన్ దేర్ హార్ట్స్ ఫర్ బ్యాడ్ థింగ్స్ ఆర్ ఈవిల్ థాట్స్.
0: ఈ బోధించడం కూడాను ప్రేమతో బోధించాలి.
1: అండ్ ఇన్ ద మానర్ ఆఫ్ అవర్ టీచింగ్ దెం ఆల్సో షుడ్ హావ్ దిస్ టచ్ ఆఫ్ లవ్ ఇన్ ఇట్.
0: పిల్లలకు కూడా చెప్పాలి, స్టార్ట్ ది డే విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, దిస్ ఇస్ ది వే టు గాడ్ అని చెప్పాలి.
1: వీ షుడ్ ఫర్దర్ టెల్ ది స్టూడెంట్స్ start the day with love, fill the day with love, spend the day with love, end the day with love, this is the way to God.
0: Manamu pillalato manchiga maatadinattuga undali.
1: We should also appear to be speaking to the
0: aa premanu pillalalo kuda nimpi aa premanu manalo kuda nimpukovali.
1: Softly give them love and take their love in turn.
0: పిల్లలకు అసత్యం చెప్పకూడదని మనం బోధిస్తూ మనమే అసత్యం పిల్లలు ఎదురుగా ఆడుతుంటే పిల్లలు ఏ రీతిగా అనుసరిస్తారు?
1: We tell the students don't utter lies, but we ourselves are uttering lies. What value can we have?
0: కనుక పిల్లలకు సత్యాన్ని నేర్పే సమయంలో మనం కూడాను సత్యాన్ని నడుచుకోవాలి.
1: So when you want to talk about truth to the students, fill yourself.
0: ఈనాడు పెద్ద పెద్ద పట్టణాల లోపల పిల్లలు అసత్యాన్ని సులభంగా నేర్చుకుంటూ ఉన్నారు.
1: Today in big towns and cities, students get to know a hang of these lies.
0: ఏ విధంగా అనగా ఇది ప్రాక్టికల్ గా జరిగేటువంటిది.
1: How you might ask, it's an instance in one's own life, practical.
0: Amma nannalu television chustunnaru drawing room lo sofaal paina kurchoni.
1: The mother and father are sitting in the drawing room in the sofa watching television.
0: Vaatito paatu biddalu kuda nu kurchoni television chustuntaru.
1: Alongside them the children also sit down and view.
0: Edo okati phone call vachindi.
1: Watch the television. And in the meanwhile, a phone call has come through.
0: వీళ్ళకి టెలివిజన్ పలు ఉండేటువంటి యొక్క శ్రద్ధ వల్ల ఫోన్ లో మాట్లాడడానికి తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు.
1: Now because the parents are tuned to seeing the television proper, they would not like to speak and spend time talking on the phone.
0: అప్పుడు పిల్లవాడిని పంపుతారు, not available అని చెప్పరా అని.
1: So then they send away the boy, the son. Tell them on the phone that we are not available.
0: ఈ పిల్లవాడికి తెలుస్తుంది, అమ్మా నాన్నలు ఉండి కూడాను నాట్ అవైలబుల్ అని చెప్పమన్నారు అని ఆనాటి నుంచి ఇంకా అసత్యం ప్రారంభిస్తాడు.
1: సో నేచురలీ ది సన్ వుడ్ సే, వెల్ హియర్ మై మదర్ అండ్ ఫాదర్ ఆర్, దే వాంట్ మీ టు టెల్ ది అదర్ పార్టీ దే ఆర్ నాట్ అవైలబుల్.
0: ఈ పిల్లలు అసత్యాన్ని చెప్పడానికి ఎవరి వల్ల? ఈ తల్లిదండ్రుల వల్లనే.
1: సో
0: వీరే మూల కారణం.
1: సో ఇట్స్ ఎ కేస్ ఆఫ్ అథరింగ్ లైఫ్. సో హీ స్టార్ట్స్ ఇన్ హిస్ ఓన్ వే. హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్? ది పేరెంట్స్.
0: కఠినమైనటువంటి మాటలు ఆడటంలో కూడాను తల్లిదండ్రులే వీరికి మార్గదర్శకులుగా అవుతున్నారు.
1: అగైన్ ఇఫ్ ది స్టూడెంట్స్ అటర్ వర్డ్స్ విచ్ ఆర్ హార్ష్ అండ్ క్రూయల్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మొట్టమొదట నెలకు ఒక్క పర్యాయమైన తల్లిదండ్రులను చేర్చి ఈ అధ్యాపకులు పిల్లలను ఏ రీతిగా పెంచాలి, పిల్లల దగ్గర ఏ రీతిగా మనం మెలగాలి అనేటువంటి విషయాన్ని కూడాను తల్లిదండ్రులకు మనం బోధించాలి.
1: సో అట్లీస్ట్ వన్స్ ఎ మంత్ యు మస్ట్ సమన్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఆల్సో హోల్డ్ డిస్కషన్స్ విత్ దెం హౌ బెస్ట్ టు బ్రింగ్ అప్ ద చిల్డ్రన్ వాట్ ఇట్ ఈస్ దట్ వి షుడ్ డు.
0: కనుక అధ్యాపకులు తల్లిదండ్రులు ఇద్దరు కూడా సక్రమమైన మార్గాన్ని అవలంబించినప్పుడు పిల్లలు పెడమార్గం పడటానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: సో ఇఫ్ బోత్ ద టీచర్స్ అండ్ ద పేరెంట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ గుడ్ అండ్ అన్ ఐడియల్ దేర్ నో క్వశ్చన్ ఆఫ్ ద స్టూడెంట్స్ గోయింగ్ ఆర్ చిల్డ్రన్.
0: కనుక ఈ విధమైన మార్గాన్ని కూడా మనం కొంతవరకు అవలంబించాలి.
1: సో వి షుడ్ ఆల్సో అడాప్ట్ దిస్ పాత్.
0: ఈనాటి విద్యా విధానం అనేటువంటిది కేవలము కృత్రిమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: ఆఫ్ టేకింగ్ ద పేరెంట్స్ ఇంటూ కాన్ఫిడెన్స్ టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అపియర్స్ టు బి బిట్ టు ఆర్టిఫిషియల్.
0: ఈనాటి బోధన కూడాను యాంత్రికంగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: అండ్ ద మెథడాలజీ అడాప్టెడ్ ఆల్సో ఇస్ మెకానికల్ ఇన్ నేచర్.
0: ఈనాటి విద్యలో చైతన్యం కానీ నైపుణ్యం కానీ కనిపించటం లేదు.
1: టుడేస్ ఎడ్యుకేషన్ అగైన్ యు కెనాట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ లైవ్లీనెస్ ఆఫ్ హిస్ స్పార్క్.
0: కనుక ఇలాంటి విద్యలో సాధ్యమైనంత వరకు కూడాను మనము పవిత్రమైన భావాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: సో వి షుడ్ టేక్ కేర్ విత్ రిగార్డ్ టు మోడిఫైయింగ్ సమ్ ఆఫ్ దీస్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ ఆల్సో అండ్ క్యారీ ద స్టూడెంట్స్.
0: విద్యను నేర్పాలనుకుంటే కేవలం పాఠశాల యందే మనం పని చేయనక్కర్లేదు.
1: Now, in order that we might be able to teach something, it's not necessary that we should work in a
0: bazaar lo nadicheetundi vidhananni telusukovatam kudanu oka vidyani.
1: Because the way you have to walk in the street, that also is a type of education.
0: Vachi poyyetundi bus lo car lo tappinchukoni nadicheetundi kudanu oka vidyani.
1: The way you have to dodge and make your way in a busy bazaar street, dodging
0: kevalam ilanti vidyalanta kudanu granthamuto manam chadiveetundivi kaadu.
1: That's a type of education. You won't get it in books.
0: గురువు బోధించవలసినటువంటివి కాదు.
1: సంథింగ్ ద టీచర్స్ కెనాట్ టీచ్ యు.
0: మనము స్వప్రయత్నముతో నిత్య జీవితములో మనం నేర్చుకోవాల్సినటువంటివి.
1: త్రూ యువర్ ఓన్ ఎఫర్ట్ ఇన్ యువర్ ఓన్ డే టు డే లైఫ్ యు హావ్ టు పిక్ అప్ దీస్ థింగ్స్.
0: కనుక మానవత్వములో టీచర్స్ నేర్పేటువంటిది కొంత ఉంటుంటే తన స్వశక్తి పైన ఆధారపడి నేర్చుకునేటువంటి మరికొంత ఉంటుంటాయి.
1: సో ఇన్ వన్స్ లైఫ్ ద టీచర్స్ సర్టెన్లీ హావ్ ఎ ఫ్యూ థింగ్స్ టు టీచ్ us, బట్ ఇన్ అదర్ వేస్ వి హావ్ టు మేక్ అవర్ ఓన్ ఎఫర్ట్.
0: ప్రేమ స్వరూపులైన అధ్యాపకులారా,
1: టీచర్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు ఎంతో ప్రేమతో విద్యార్థులను చూసుకుంటున్నారు.
1: యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఎ మోస్ట్ లవింగ్ వే.
0: నిజముగా ఇలాంటి అవకాశం మీకు లభించటము చాలా అదృష్టం.
1: ఇట్ ఇస్ సర్టెన్లీ ఎ గ్రేట్ పీస్ ఆఫ్ ఫార్చ్యూన్ దట్ యు హావ్ బీన్ గివెన్ దిస్ ఆపర్చునిటీ.
0: మీకు ఒకరో ఇద్దరో పిల్లలు ఉండవచ్చును.
1: నౌ యు మైట్ హావ్ ఏ చైల్డ్ ఆర్ టు.
0: వారు కామపుత్రులు కావచ్చును.
1: Now they are born of your desire.
0: కాని వందలాది ప్రేమపుత్రులు ఉంటున్నారు.
1: But there you have these children of love, hundreds of them.
0: కనుక ఈ ప్రేమపుత్రులపైన మీరు లక్ష్యమును ఉంచి భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క కీర్తిని మీ ద్వారా కూడాను నిలబెట్టడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So you must also have your attention focused on these hundreds of children of love, so that you will mold them, so that in turn the country can become a welfare state, can progress and become famous.
0: Bharat Desham prachina kalam nundi enniyo vidhamulainatundi aadarshavantamainatundi jeevithanni itara deshalaku andinchinatundi deshamu.
1: Down the ages this land of Bharat has been a country which has been able to hold out models and ideals to the world at large.
0: Kanukane anni deshalaki idi upadhyayi kade annaru kavuru. Anni deshamulu kudanu Bharat deshamu oka upadhyaya sthanamunu alankarinchindi.
1: That's why there has also been a claim that as far as all the other countries are concerned, this country of Bharat is like a teacher.
0: దేశానికైమైనా దేహాన్ని అయినా కూడా అర్పితం గావించాలి.
1: అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ కంట్రీ వన్ షుడ్ బి ఏబుల్ టు సాక్రిఫైస్ ద బాడీ నెసెసరీ వన్స్ ఓన్ లైఫ్.
0: కనుక దేశ సౌభాగ్యమే మన సౌభాగ్యంగా విశ్వసించాలి.
1: ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ ఇస్ అవర్ ఓన్ వెల్ఫేర్.
0: దేశాభిమానం కూడా అధ్యాపకులు అభివృద్ధి గావించాలి.
1: అండ్ దిస్ లవ్ ఫర్ వన్స్ కంట్రీ షుడ్ ఆల్సో బి
0: అప్రోచ్డ్. ఇలాంటి అధ్యాపకులు పిల్లల యందు కూడాను ఒక దేశాభిమానం అనేటువంటి లక్ష్యాన్ని వారిలో నాటాలి.
1: ఇఫ్ ద టీచర్స్ హావ్ దిస్ థాట్స్ అపర్మోస్ట్ ఇన్ దేర్ మైండ్స్, ద స్టూడెంట్స్ ఆల్సో విల్ ఇంబైబ్ సచ్ ఐడియాస్.
0: దేశాన్ని గౌరవించక
1: యు వుడ్ నాట్ రెస్పెక్ట్ యువర్ కంట్రీ.
0: దేశాన్ని విశ్వసించక
1: you would not have much faith by your country.
0: దేశాన్ని అన్ని విధములు కూడాను అభివృద్ధి కావాలని కోరక,
1: అండ్ యు వుడ్ నాట్ ఆస్పైర్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ కంట్రీ ఇన్ వేరియస్ ఫీల్డ్,
0: ఈ నా దేశము అనేటువంటి అభిమానమే కోల్పోయినా,
1: అండ్ యు హావ్ లాస్ట్ దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ మై కంట్రీ,
0: ఇది మానవత్వానికి కళంకం దక్కిస్తుంది.
1: నౌ దిస్ ఇస్ ఎ ష్యూర్ కేస్ ఆఫ్ బ్రింగింగ్ యువర్సెల్ఫ్ ఇంటు డిస్రెప్యూట్.
0: ఇలాంటి ఒక వ్యక్తి బ్రతికి కూడాను చచ్చిన వాడితో సమానం అవుతుంది.
1: సచ్ ఎ పర్సన్ ఈవెన్ ఇఫ్ యు వర్ టు బి లివింగ్ ఇస్ అకిన్ టు హావింగ్ డైడ్.
0: ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు, ఎదగొట్టి నుడువనీరిని బ్రతికిన పీనుంగోకండు బసుదన్ కలడా. ఇది నాదు మాతృదేశము, భారతదేశం నా మాతృభూమి.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్, దిస్ కంట్రీ ఆఫ్ భారత్.
0: ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉండవచ్చు,
1: దే మే బి ఎనీ నంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ దిస్ కంట్రీ,
0: కానీ అన్ని రాష్ట్రాలు భారతదేశం యొక్క ఉపాంగములే.
1: బట్ ఆల్ దీస్ స్టేట్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్.
0: దేశములో అనేక అంగములు ఉంటున్నాయి.
1: ఇన్ ది బాడీ దేర్ ఆర్ మెనీ,
0: ఇది చేతులు, ఇది కాళ్ళు, ఇది తల, ఇది ముక్కు, ఇది చెవులు.
1: మెనీ ఆర్గన్స్ లైక్ ది లింగ్స్ లైక్ ది ఆర్మ్స్ లైక్ ది హ్యాండ్స్.
0: అదే విధముగానే భారతదేశము అనేటువంటి దేహం లోపల అనేక రాష్ట్రములు అనేటువంటి అంగములు ఉంటున్నాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ దిస్ బాడీ ఆఫ్ దిస్ భారత్ దేర్ ఆర్ దీస్ స్టేట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేరియస్ ఆర్గన్స్.
0: కనుక భారతదేశమును ఏకదేశంగా మనం భావించాలి.
1: సో దిస్ కంట్రీ హ్యాస్ టు బి వ్యూడ్ యాజ్ వన్ అండ్ ఓన్లీ వన్.
0: అంతేకాని దేశమును ముక్కలు ముక్కలు చేయరాదు.
1: యూ షుడ్ నాట్ బ్రేక్ డివైడ్ దిస్ కంట్రీ ఇంటూ సిక్స్.
0: నీ దేహాన్ని ముక్కలు చేసినప్పుడు దేహములో సమత్వంగా ఉండేటువంటి ఒక ప్రాపర్టీ రక్తం అనేటువంటిది ఎంత వ్యర్థమైపోతుంది.
1: నౌ ఇఫ్ యు ఆర్ బ్రేకింగ్ ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు knife your own body into bits and bits, there is one common entity, blood, which is being wasted.
0: Kanuka dehamunu mukkaluga chesinappudu dehamulo undinatvanti shakti chaala varakunu nasinchi potundi.
1: In the same manner, if you divide this country, that innate strength, this blood, that also is being wasted.
0: Ade vidhamugane deshanni mukkaluga chesesthe deshamu yokka samasti balamunu మనము చీరింప చేసిన వారం అవుతాం.
1: ది సేమ్ మేనర్ ఇఫ్ యు ఆర్ టు డివైడ్ దిస్ కంట్రీ యు ఆర్ వీకెనింగ్ ది కంట్రీ.
0: ఇది కేవలం సంకుచితమైనటువంటి భావములే తప్ప విశాలమైనటువంటి భావములు కాదు.
1: దీస్ ఆర్ పెట్టి ఐడియాస్ అండ్ వెరీ నారో ఫీలింగ్స్.
0: ఏ దేశం వారైనా సరే ఆ దేశాన్ని వారు ప్రేమించాలి.
1: వన్ మైట్ బిలాంగ్ టు ఎనీ కంట్రీ బట్ హీ షుడ్ లవ్ దట్ కంట్రీ ఆఫ్ హిస్.
0: ఇలాంటి దేశ ప్రేమను పిల్లలు ఎందుకూడనో అభివృద్ధి గావించాలి.
1: సో దిస్ లవ్ ఫర్ వన్స్ కంట్రీ షుడ్ బి ఇంపార్టెడ్ టు బి గివెన్ టు ది స్టూడెంట్.
0: ఈనాడు పాశ్చాత్య నాగరికతను అనేక మంది పిల్లలు అనుసరిస్తూ కేవలం భారతదేశం అంటే చాలా చిన్న దేశంగాను చిల్లర దేశంగాను శక్తిహీనమైన దేశంగా కూడాను పిల్లల హృదయాల్లో కొంతవరకును అభివృద్ధి అవుతుండాలి.
1: Today many children and youngsters look to the outside world, to look to the other countries, in the process try to degrade and demean their own country.
0: Kanukane ye pillavaru ye BAnu ye BEnu ye MBBSo ilantu chadivetappudiki takshaname ye Irano ye Iraqo ye Dubaiyo ye Americano ekkadiko povalani aashistuntaru.
1: That's why today once a person gets a degree like a BA, BE or an MBBS, all his thoughts are in going to a country like Iran, Iraq, Dubai or America.
0: Videshamulu yokka brantiye ee yuvakulu yendu abhivruddhi avutunnari kaani swadesham yokka vishwasamu swadesham yokka branti kramakramena sannagalitu untundi.
1: He's being carried away by thoughts about other countries. When it comes to his own country, his thoughts are weakening.
0: Kanuka mottamodata naa matrudesham kante goppa desham ledu. ఇదే భారతదేశం. ఎన్న భారతే తన్న భారత. భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేవని చాటింది భారతం.
1: సో యు మస్ట్ ట్రై టు హావ్ దిస్ ఫీలింగ్ దేర్ ఇస్ నో కంట్రీ బెటర్ దాన్ మై ఓన్ మదర్ ల్యాండ్ దిస్ కంట్రీ భారత్. దేర్ ఇస్ నథింగ్ దట్ కెనాట్ బి ఫౌండ్ విచ్ ఇస్ నాట్ టు బి.
0: ఇలాంటి బోధనలు పిల్లలు ఎందుకూడను చేయాలి.
1: సో సచ్ థింగ్స్ ఆల్సో షుడ్ బి ఇంపార్టెడ్ టు.
0: ఏ భాషను కానీ ఏ దేశమును కానీ దేనిని కూడా మనం ద్వేషించరాదు.
1: Either any language or any state or any notion, we should not decry and
0: anything preminchali.
1: We should love everything.
0: The language of the heart,
1: it is a case of the language of
0: caste,
1: the
0: of humanity
1: and the caste of
0: humanity. Religion of love
1: and the religion of love.
0: ఈ విధమైనటువంటి పిల్లలకు చక్కగా బోధిస్తూ రావాలి.
1: Now such things again should be imparted.
0: సర్వమత సమ్మతమే మన యొక్క అభిమతం అని వారి కూడా బోధించాలి.
1: Tell them that the oneness of our religion is our religion.
0: ఈ అభిమతమే మన భారతీయుల యొక్క ఋషుల వ్రతము అని చెప్పాలి.
1: And further tell them that this has been the primary aim and goal of all our rishis, sages and seers.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారతదేశం నందు జన్మించినటువంటి బాలబాలికలకు ఈ దేశాభిమానము దేశం యొక్క సంస్కృతిని వారి హృదయాల్లో కొంతవరకు అభివృద్ధి అయ్యేట్టుగా చూసుకోవాలి.
1: సో దీస్ చిల్డ్రన్ హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ సేక్రెడ్ అండ్ గ్లోరియస్ ల్యాండ్ ఆఫ్ భారత్. సో దట్ ది థాట్స్ అబౌట్ ది నేషన్ షుడ్ బి గివెన్ టు దెమ్ అండ్ దే షుడ్
0: భారత దేశం యొక్క సంస్కృతిని మాత్రమే బోధించమనటంలో ఇతర సంస్కృతిని మాత్రము ద్వేషించినట్టు కాదు.
1: Now, when you say that you try and give them the culture and traditions of this country, it doesn't mean you are decrying the culture of other countries.
0: ఎవరి దేశాన్ని వారు ప్రేమించటంలో దోషము లేదు.
1: It's a case of there's nothing wrong in each one loving his country.
0: ఏ వ్యక్తిత్వం అనేటువంటిది ఆయా దేశం యొక్క అధికారంగా ఉంటుండాలి.
1: And each person naturally is determined, has his allegiance towards that country.
0: కనుక విశాలమైన వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So we should in the process broaden our vision and outlook.
0: ఇలాంటి దేశమునకు అసూయకు ఏ విధమైనటువంటి అవకాశం అందించకుండా అధ్యాపకులు జీవించి విద్యార్థులు కూడా పోషించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: There should be no room for hatred or jealousy, either in the hearts and minds of the teachers or in the minds and hearts.
0: గడిచిన రెండు దినముల నుంచి కూడా జరిగినటువంటి యొక్క మన యొక్క సమావేశంలో నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు.
1: I'm hoping that now over the last 2 days in the course of these deliberations a few decisions have been taken.
0: మన నిర్ణయాలు కేవలము కాగితాల్లో మాత్రమే చేర్చకుండా కర్మలలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: Now our decision should not be confined to the paper part of it. We should try and show them in our action.
0: కనుక అనేక సమావేశాల్లో ఇతరులు ఆ విధంగా చేయవచ్చును, కానీ సత్యసాయి సంస్థల వారు మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: Such things might happen as a matter of routine in other congregations and other meetings, but when it comes to society organization there should be a oneness of thought, word and deed.
0: Pavitramaina adhyapakulara nijamuga prapanchamulo inni vela mandi inni kotla mandi undinappatikini ee sadavakasham ee pavitramainatunte yokka seva meeku maatrame labhyamaindi meerenta adrushtavantulu.
1: Teachers who are sacred and pure, there are any number of countless number of teachers all over the world, but this type of seva, this fortune has been given to you alone.
0: Meeru entayo shraddha bhaktulu undatam chetane inta dooram prayanam chesi ilanti samaveshallo meeru ilanti vidyavantulai kudanu praveshincharante nijanga idi mee yokka purvajanma sukritam ane cheppavachchu.
1: Because you are diligent and because you have the sense of commitment, you have undergone any number of difficulties and troubles in journeying all the way down to this place and taking part in these deliberations. It's a case nothing short of all the good deeds of your past.
0: Kaluka Bharata Deshamalo ippati kudanu ilanti mahaneelu ilanti tyagaseeliru ilanti avadhajyavantulu kudanu unnaranentundi satyanni meeru nirupinchali.
1: Therefore you must further uphold this, that in this country of today's there are people who are prepared to make sacrifices, who are prepared to make themselves into ideals, who are prepared to undergo
0: prachina kalamu nunchi bharat deshamulo maha pavitramainatunte yokka sankalpamuto koodinatunte stree purushulu kudanu lekapoledu.
1: And if you look at the ancient traditions and the history of this country, there are any number of men and women of sacrifice and
0: kaani samarasamu aikamatyamu aneetunte danini kolpovatam chetani భారతదేశం ఎంత పెద్దదైనప్పటికీ చిన్న దేశీయులైనటువంటి బ్రిటిష్ వారు దీనిని పరిపాలన చేయవలసి వచ్చింది.
1: సో దో సచ్ పీపుల్ హ్యాడ్ ఎగ్జిస్టెడ్ అండ్ లివ్డ్ ఇన్ దిస్ నోబుల్ ల్యాండ్, బికాజ్ దేర్ వాజ్ నో సెన్స్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ ఆఫ్ పర్పస్, దిస్ వాస్ట్ ల్యాండ్ ఆఫ్ భారత్ వాజ్ ఓవర్కమ్ బై ఎ టైనీ కంట్రీ లైక్ బ్రిటన్.
0: భారతదేశంలో వీరులు ధీరులు గంభీరులు పరాక్రమవంతులు జ్ఞానులు వైజ్ఞానులు లేకపోలేదు.
1: దే వర్ మెన్ ఆఫ్ ప్రొఫిషియన్సీ, హై అచీవ్మెంట్స్, high proficiency in various fields, victorious ones, gallant ones.
0: Undinappatikini veerulu aikamatyamu kontha varakunu lopinchindi,
1: but what was lacking in all of them was a sense of unity.
0: Kanuka ee naadu meeru itti aikamatyanni abhivruddhi parchali.
1: Today you must further this cause of unity.
0: Aikamatyame mahabhagyam,
1: unity is wealth, a great wealth.
0: ఈ వస్త్రంలో అనేక దారములు చేరటం వల్ల ఈ వస్త్రము చాలా బలంగా ఉంటుండాలి.
1: Now in this piece of cloth are to be traced any number of these individual threads.
0: కానీ ఇందులో ఒక్కొక్క దారమే తీసివేస్తే రెండు వేళ్లతో దానిని తుంచివేయచ్చు.
1: That's why it's so strong. Remove all the threads and you can just about snap them by your finger.
0: కనుక అందరూ కలిసిమెలిసి పని చేయాలి.
1: That's why all should work together.
0: ఐదుగురేళ్ళు చేరినప్పుడు ఎంత పని అయినా మనం చేయవచ్చు.
1: When all the fingers, five fingers come together, you can do anything.
0: మనము జనం యొక్క విశాలతను మనం చూడరాదు.
1: You should not try and look at the numbers around.
0: హృదయం యొక్క పవిత్రతను చూడాలి.
1: Try to look at the purity of the heart.
0: God does not want quantity, but quality.
1: God does not want quantity, but quality.
0: కనుక మనం క్వాలిటీని పెంచాలి.
1: So try and improve this quality.
0: ఈ విధంగా అధ్యాపకులు నేటి నుంచి ఈ విశాలమైన ప్రపంచంలో ప్రవేశించి మనం నిర్ణయించుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలను ఆచరణ రూపమైనటువంటి దీంట్లో మీరు అభివృద్ధి గావించాలని నేను ఆశిస్తున్నాను.
1: So from today, it is, I am hoping that our teachers should plunge into the world outside with renewed vigor and determination.
0: దీనికి ప్రభుత్వం కూడా నువ్వు తోడుగా వస్తే ఇంకా ఎంతైనా మనం సాధించవచ్చు.
1: And if the government also were to come its way to aid and support this idea,
0: వ్యక్తిత్వమైన యొక్క మానవత్వంలో ఏదో కొంతవరకు స్వాతంత్రం ఉండవచ్చు.
1: Now when it comes to the individual's life, an element of freedom might be necessary.
0: కానీ ప్రభుత్వం కూడా నువ్వు దీనికి తోడైనప్పుడు ఇంకా ఎంతైనా కూడా మనం అభివృద్ధి గావించవచ్చు.
1: But if the government also comes to aid and assist such an idea, we can achieve anything.
0: ప్రభుత్వం ఒక పాజిటివ్ వంటిది.
1: Because the government is like the
0: ప్రజలు ఒక నెగటివ్ వంటి వారు.
1: And the people are like the negative.
0: Negative, positive, rendu cherithe entaina manam power ni anubhavinchochu.
1: When the positive and negative come together, you can derive any amount of power.
0: Kanuka ee human value anetundi manavuni yokka viluvalu anetundi anni deshamulaku avasaramainatundi.
1: So this idea of human values is something which is necessary.
0: Anni jatulaku avasaramainatundi.
1: For all countries, for all castes, all races of the human race.
0: Kanuka విశ్వ సమాజమునకు విశ్వ కుటుంబమునకే ఈ మానవత్వం అనేటువంటిది అత్యవసరమైనటువంటి ప్రాణము.
1: So it is necessary to the world at large, to peoples of all the world, wherever they might be.
0: అలలు సముద్రానికి అందం.
1: The waves are a source of beauty to the ocean.
0: చంద్రుడు ఆకాశానికి అందం.
1: The moon likewise adds beauty to the skies.
0: ఇండ్లు ఊరికి అందం.
1: The houses and the buildings add.
0: కమలమే కొలనుకు అందం.
1: Beauty to the charm and the lotus adds beauty to the pond.
0: Jagatku manavatvame andam.
1: And as for the world is concerned, this idea of a human personality adds luster and charm.
0: Kanuka manam ee jagattaneetunte aakashamulo manavatvamu aneetunte yokka divyamainaatunte nakshatraaluga manam nirupinchali.
1: So in this world, the vast firmament of the sky of this world, these various individual personalities will be like the shining stars.
0: Premaswarupulara ఈ రెండు దినములు కూడాను ఎంతో ఆనందంగా మన కార్యక్రమాల్లో పాల్గొన్నాం.
1: Embodiments of love. Over the last 2 days, we have taken part in these deliberations.
0: మీ అందరూ కూడాను ఎంతో శ్రద్ధ భక్తులతో కూడినటువంటి హృదయాలు.
1: And you people are those who have a lot of interest and
0: సాధ్యమైనంత వరకు కూడాను కాలమును వ్యర్థము చేయక
1: as far as possible by not wasting your time.
0: అవకాశాలు లభించినప్పుడంతా కూడాను పిల్లలకు సరైనటువంటి విద్యను బోధించడానికి ప్రయత్నించండి.
1: Whenever you get such opportunities, try and make the best of them in teaching this theory.
0: ఇంతే కాకుండా seizing on desires, దీని లోపల కూడాను మీరు జాగ్రత్తను వహించాలి.
1: Not only this, the idea of seizing on desires, try to exercise utmost caution in this.
0: కనుక మన దేశములో కేవలం అన్నమునకు తక్కువ ఏమీ లేదు.
1: Now in this country of ours, there is no shortage of food.
0: పవిత్రమైన భారతదేశం అన్నపూర్ణ స్వరూపము.
1: Now this sacred land is an embodiment of annapurna.
0: అయితే అన్నం ఉన్నది కదా అని మనం వృధా చేయరాదు.
1: But just because we have this rice or food, we shouldn't waste it.
0: కనుకని don't waste food.
1: That's why don't waste food itself.
0: మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి.
1: Take whatever you need.
0: ఎవరికి అవసరమో వారికి మాత్రమే పెట్టండి.
1: Give to one who really needs it.
0: మన పేరు ప్రతిష్టల కోసమని గౌరవ మర్యాదల కోసమని తిని అర్థం వదిలిపెట్టేటువంటి వారికి మనం పెట్టకూడదు.
1: Just for your own name and fame, don't give food to one who eats half, throws away half.
0: కనుక ఈ ఫుడ్ను కాపాడుకోవటం కూడాను హెడ్ను కాపాడుకున్నట్టు.
1: So it's something like taking care of food is like taking care of your head.
0: ఈ హెడ్ను కాపాడుకున్నప్పుడే గాడ్ను నీవు భద్రం చేసుకున్నట్టు
1: అవుతుంది. If you're taking care of your head, you're taking care of God.
0: కనుక ఫుడ్, హెడ్ అండ్ గాడ్, ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలి.
1: So there's this link between food, head and God.
0: కనుక don't waste food.
1: So don't waste food.
0: Don't waste time.
1: And then don't waste time.
0: Time is God.
1: Because time is God.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: కనుక మన జీవితమే వృధా చేసుకున్నటువంటి వారమవుతాం. ఏ కాలం కొంచెం చిక్కినప్పటికీ మీరు మంచి విషయాలను బోధించడానికో, లేక మంచి పనులు చేయడానికో, సమాజం లోపల ప్రవేశించి సేవలు చేయడానికో, లేక ఆసుపత్రులకు పోయి రోగులకు సేవ చేయడానికో, ఇలాంటి యొక్క సత్కర్మలు ఆచరించేటువంటి దాంట్లో మీ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి.
1: Wasting time is verily wasting life. So whatever time you can possibly get, try and put it to some good use, like visiting hospitals, taking care of the sick, the aged ones, or trying to bring assistance and succor to the needy.
0: Moreover, don't waste money.
1: Then you come to the third point, don't waste money.
0: Misuse of money is evil.
1: Because misuse of money is evil.
0: మనము దురుపయోగం చేస్తున్నాము.
1: We are misusing money.
0: కనుకనే భారతదేశం అనేటువంటిది కేవలము ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటిదిగా మనము వింటున్నాము.
1: That's why we get to hear reports about
0: భారతదేశంలో డబ్బు లేకుండా పోలేదు.
1: India being an economic
0: కావలసినంత డబ్బు ఉంటుండాలి.
1: As far as money is concerned, there's any amount of it in this country.
0: అయితే దానిని సద్వినియోగపరచుకునేటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టలేదు.
1: But then we are not able to channelize it properly.
0: మట్టిలో ఉండేటువంటి రాళ్ల వలె మనం భద్రం చేసుకుంటున్నాం డబ్బును.
1: We are making secure this wealth of ours like you would. Then you come to the third point, don't waste money.
0: Misuse of money is evil.
1: Because misuse of money is evil.
0: మనం దురుపయోగం చేస్తున్నాము.
1: We are misusing money.
0: కనుకనే భారతదేశం అనే

0: లో ఉండేటువంటి రాళ్ల వలె మనం భద్రం చేసుకుంటున్నాం డబ్బును.
1: We are making secure this wealth of ours like you would secure precious
0: stone. దేహంలోని బ్రెడ్ చేతిలోని దుడ్డు రెండు కూడా రూల్ కావాలి, అప్పుడే దీనికి ఆరోగ్యం.
1: Like a precious stone deep within the earth, it is always said that blood in the body should circulate. So also this money,
0: ఈ బ్లడ్ అంతప్పుడును ఎప్పుడు కూడా సరఫరా అవుతుండేటే ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ఈ బ్లడ్ ఒక దగ్గర నిలిచిపోయినట్టే బాయిల్ ఏర్పడిపోతుంది.
1: Now if the blood doesn't circulate, if it stagnates at a point, there is a boil that develops at that point in the body.
0: కదిలిపోయే నీరు లోపల పరిశుద్ధంగా ఉంటుంటాయి.
1: That's in the same manner, water that continuously flows,
0: నిలిచిన నీళ్ళలో పురుగులు పడతాయి.
1: But stagnant water becomes a house.
0: కనుక మన డబ్బును కూడాను సద్వినియోగంలో, దేశ సేవలో మనం దీనిని సద్వినియోగం
1: చేయాలి.
0: అంతేకాని డబ్బును దుర్వినియోగం చేయరాదు.
1: Otherwise you shouldn't waste and miss it.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: మీరు పుట్టపర్తిలో ఉన్నారు.
1: You are in Puttaparthi.
0: ఏదైనా అర్జెంట్ అయినటువంటి పనిగానే ఉంటుంటే, ప్రమాదకరమైనటువంటి పనిగానే ఉంటుంటే, ఇక్కడ నుంచి మీరు తక్షణమే ప్లేన్ లో పోవటంలో ఇది వేస్ట్ కాదు.
1: If there is some urgent work where you have got to be going over, certainly if necessary go by plane also.
0: కానీ అవసరం లేనప్పుడు మనం ప్రశాంతంగా రైల్ టికెట్ తీసుకుని మనం రైల్లో ప్రయాణం అయిపోదాం.
1: But if it's not so necessary, why not we go by train comfortably?
0: రైల్లో పోతే ఏ 80 రూపాయలు ఖర్చు అవుతుంది.
1: If you go by train, maybe about 80 rupees would be.
0: ట్రైన్లో పోతే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది.
1: Whereas if you go by plane, 2000 rupees.
0: తాత్కాలికమైనటువంటి ఈ సుఖం కోసమని మనము ఇంత డబ్బును వ్యర్థం చేయరాదు.
1: So for this momentary comfort, there's no point in wasting so much of money.
0: కనుక ఈ విధంగా మనకు ఒక 4 చీరలున్నాయి.
1: In the same manner again, we have, let us say, 4 sarees.
0: వీటిని చక్కగా ధరించుకొని మనం ఉపయోగం చేసుకుందాం.
1: Let's make the best of these 4 sarees.
0: అంతేకాని ఒక్కొక్క స్త్రీకి 4 బీరువులంతా చీరలు ఉంటున్నా ఇంకా బజారుకు పోయి తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా వేస్ట్ చేయకూడదు.
1: Now as against this, you want to waste away your money in filling 4 almaras full with sarees. Still you're not satisfied, you want to buy more and more.
0: మగవారు కూడా అట్లే ఉన్న యొక్క దుస్తులను సద్వినియోగం చేసుకున్నాం, చక్కగా దానిని పరిశుద్ధం చేసుకుని ధరిస్తాము. అధికంగా దుస్తులు కూడా మనం వ్యర్థం చేయరాదు డబ్బు. మనకు 2 పెన్నులు ఉంటున్నాయి స్టూడెంట్ కు. ఎగ్జామినేషన్ టైంలో 2 పెన్నులు అత్యవసరమే. ఒకటేమైనా చెడిపోతే ఇంకో దాన్ని
1: ఉపయోగపెట్టుకోవచ్చు.
0: అంతేకాని 8-10 పెన్నులంతా కొనుక్కుని డబ్బులు వేస్ట్ చేయరాదు.
1: బట్ యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ మనీ బైయింగ్ 8 and 10 pence.
0: ఈ విధంగా మనము డబ్బును దుర్వినియోగం చేయకుండా డోంట్ వేస్ట్ మనీ. ఇది కూడా సీలింగ్ ఆన్ డిజైర్.
1: సో ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డోంట్ వేస్ట్ మనీ ఇన్ దీస్ వేస్. ఇట్స్ ఎ కేస్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్.
0: ఇంకా ఫోర్త్, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: దెన్ ద ఫోర్త్ వన్, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ ఎట్లా వేస్ట్ అవుతుండాలి?
1: How does one waste this?
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: small example.
0: ఒక రేడియో ఉంటుండాలి.
1: There's a radio set.
0: రేడియోను మనం స్టార్ట్ చేశాం.
1: You're putting it on.
0: మనం వింటున్నాం.
1: You're listening to it.
0: అది పెద్ద సౌండ్ గా పెట్టుకుని విను, చిన్న సౌండ్ గా పెట్టుకోను, అది ఆన్ లోనే ఉంటుండాలి.
1: Now either the volume might be large or less or low. It is in the on position.
0: ఒక గంట సేపు మనం ఆ రేడియోను విన్నామంటే ఎన్ని యూనిట్ కరెంట్ ఖర్చు అవుతుంది?
1: Now you have listened to this radio for 1 hour. How many units of electricity have been used?
0: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటి.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ బాడీ లైక్ ఎ రేడియో సెట్.
0: ఇది నిరంతరం కూడా ఏదో ఒక యోచనలు ఎవరికి వినిపించకుండా యోచన చేసినా అదేమో ఆన్ లో ఉంది.
1: సో కంటిన్యూస్లీ కీప్స్ థింకింగ్. సో మెనీ థాట్స్ కీప్ కమింగ్ టు ఇట్. యూ మే నాట్ పుట్ ఇట్ ఆన్, అదర్స్ మే నాట్ లిసన్ టు ఇట్, బట్ ఇట్ ఇస్ థింకింగ్.
0: అనవసరమైనటువంటి యోచనలు చేయటం చేత మన ఎనర్జీ చాలా వేస్ట్ అవుతుంది.
1: సో బై థింకింగ్ దస్ ఇన్ ఎ మీనింగ్లెస్ వే ఇన్ దిస్ మేనర్, యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ.
0: అధికంగా మాట్లాడటం చేతను కూడా మన ఎనర్జీ వేస్ట్
1: అవుతుంది.
0: కనుక మనము క్రియల్లో దాన్ని ఉపయోగపెడదాం మన దేహాన్ని.
1: సో దిస్ లేటెంట్ ఎనర్జీ
0: సేవల్లో దీనికి ప్రవేశపెడదాం.
1: ఇన్ సేవా యాక్టివిటీస్,
0: ఈ సేవ అనేటువంటి దీంట్లో ఈ దేహం చక్కగా పనిచేసి ఎనర్జీని డెవలప్ చేస్తుంది.
1: వెన్ యూ ఇండల్జ్ ఇన్ సేవా యాక్టివిటీస్, యువర్ ఎనర్జీ గెట్స్ స్ట్రెంగ్తెన్డ్, ఇంక్రీజ్డ్.
0: ఇప్పుడు పని చేయనటువంటి ఇంజిన్ లోపల తుప్పు పడుతుంది.
1: Now an engine which doesn't function gets rusted.
0: పని చేసే ఇంజిన్ మంచి కండిషన్ లో ఉంటుంది.
1: An engine which functions continuously.
0: కనుక మన దేహం అనేటువంటి ఒక యంత్రాన్ని ఎప్పుడు పనిలో పెట్టాలి.
1: సో దిస్ బాడీ ఇస్ లైక్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్
0: ఇంజిన్. ఒక ఎక్సర్సైజ్ గాను ఉంటుంది, హెల్త్ చిక్కుతుంది, వెల్త్ మిగులుతుంది.
1: Put it into action, it gains wealth, it gains health.
0: కనుక ఈ విధంగా మనము కొన్ని రకమైనటువంటి యొక్క దురాలోచనలు, దుశ్చింతలు, దుర్భావాలు మనసు లోపల అనేకంగా కలతలు పెట్టుకుంటుంటే మన ఎనర్జీ చాలా వృధా అయిపోతుంది.

0: about various things, you're actually wasting your energy.
1: కనుక మీరు పిల్లలు కూడాను ఇలాంటి విషయాలు చక్కగా ఇప్పటి నుంచి నేను బోధిస్తూ రావాలి.
0: So right from now, teach the youngsters on these lines.
1: ఈనాటి యువకులే భావి భారతోద్ధారకులు.
0: Today's youngsters are tomorrow's leaders.
1: కనుక మన లీడర్స్ మన ప్లీడర్స్ ఈనాటి బాలబాలికలే.
0: Tomorrow's leaders and leaders are today's youngsters.
1: కనుక వారిని ఈనాటి నుంచి మనం రిక్రూటింగ్ దావాలని తరబీదు చేస్తూ రావాలి.
0: So let's take care of these people, let's train them from today.
1: ఎప్పటికప్పుడు వారిని తరబీదు చేస్తుంటుంటే భవిష్యత్తులో భారతదేశంలో ఎప్పుడు కూడా సుభిక్షంగానే ఉంటుంటారు.
0: This process of training, if it keeps going on continuously, as far as future of the country is concerned, nothing is to be worried.
1: బాల గంగాధర్ తిలక్ చెప్పేటువంటి వాడు.
0: బాల గంగాధర్ తిలక్ used to
1: అతను పూనా లోపల ఉపాధ్యాయుడిగా ఉండేటువంటి వాడు.
0: Now, at the time, he was a teacher.
1: స్వాతంత్ర్య పోరాటంలో చాలా సేవ సలిపినటువంటి వాడు.
0: He was a teacher in a college in Pune.
1: తన మిత్రులందరూ కూడాను ఆ యొక్క తిలక్కు చెప్పారు, అయ్యా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నీ ప్రైమ్ మినిస్టర్ నీ పని ఇస్తే చేస్తావా అన్నారు.
0: He was a great freedom fighter. And once his friends came to him and said, once freedom is given to us, if the prime minister's job is given to you, will you accept it?
1: నేను ఒక్క ప్రైమ్ మినిస్టర్ అయిపోతే ప్రయోజనం ఏమిటి? అలాంటి అనేక మంది ప్రైమ్ మినిస్టర్లుగా తయారు చేసేటువంటి పిల్లలకు బోధించేటువంటి ఒక ఉపాధ్యాయుడిగానే ఉంటానన్నాడు.
0: Then he answered, what's the use of my becoming a prime minister? I would rather be continuing to be a teacher who can mould any number of such prime ministers.
1: కింగ్ ఒక కింగ్ గానే ఉంటాడు.
0: A king by himself might be just one entity.
1: Kingmaker enta mandi kingunaina cheyochunu,
0: but a kingmaker as such can make any number of kings.
1: Kanuka nenu bharat deshanni rakshinchadaniki taginatvanti yuvakulnu tariyane tarbedilo chesetvanti ee upadhyaya sthaname naaku goppa padavi annadu.
0: This is the greatest position that I can get, that of a teacher who can mould the lives of people, who in turn will safeguard the future of the country.
1: ఉపాధ్యాయులు అంటే ఏదో చిన్న స్థాయిలో ఉండినటువంటి వారని కాని లేక చిన్నది ఉద్యోగం అని కానీ ఏ పని లేకపోతే ఉపాధ్యాయుల పనిలో ప్రవేశించామనుకోట కానీ మీరు ఏమాత్రమో భావించరాదు.
0: So you should never look down upon this profession of a teacher. Do not think it's insignificant. Do not think that you have come to this because you have not been able to go anywhere else.
1: మీరు ఆచార్య స్థానంలో ఉండేటువంటి వారు.
0: You occupy this high pedestal.
1: ఈ ఆచార్య స్థానము అందరికీ లభించేటువంటిది కాదు.
0: This pedestal of teachers is not given.
1: మీ అదృష్టవశాత్తు ఈ యొక్క స్థానం లభించింది.
0: Because of your fortune you have got this.
1: కనుక మీరు ఆచార్య స్థానం అంటే చాలా గొప్ప స్థానం.
0: సో దిస్ పొజిషన్ ఆఫ్ టీచర్స్ ఇస్ ఎ గ్రేట్ వన్.
1: ఈ గొప్ప స్థానమును పవిత్రమైనటువంటి మార్గంలో గొప్పగా వినియోగించుకోండి.
0: సో మేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు యూజ్ ఇట్ ఇన్ ది బెస్ట్ పాసిబుల్ వే.
1: ఈ విధమైనటువంటి యొక్క భావములతో పిల్లల యొక్క అభివృద్ధిని కోరి అతి త్వరలోపల్ని మన భారతదేశంలో ఈ హ్యూమన్ వాల్యూ, ఈ విలువైనటువంటి మానవత్వం అనేటువంటి దానిని చాటి దేశమంతటి కూడాను దీన్ని వ్యాపింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: So carrying such ideas and ideals before you, you will soon go enough into this country of ours and try and take care of the children and inculcate in them this sense of human values. And I am hoping and blessing you all that you will be successful in your venture in bringing glory to this country of ours.
1: Vahe Guru, Vahe Guru, Vahe.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagawan Sri Satya Sai Baba.
1: Radio Sai now brings you a divine discourse delivered by Bhagawan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.
2: మా పుట్టు మనుజుడు కర్మమునని హేతు ఉంది, కర్మమునే చను, కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కారణమిలలు, కర్మమే నరునకు దైవము, కర్మమే సుఖ దుఃఖములకు కారణమిలలో.
3: ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్ అండ్ అగైన్ వీ టేక్ రీబర్త్ బికాస్ ఆఫ్ ది యాక్షన్ అండర్ టేకన్ ఎర్లియర్. యాక్షన్ కర్మ ఇస్ డివైన్ and shows the main path for all the devotees. And action is responsible both for pleasure and pain.
2: Prema sarupulara.
3: Embodiments of love.
2: Kantika kanipinchu ee yokka jagattanandu manavude anintiki nee moola karanamu.
3: In this vast apparent world with that you see, man is most important and unique.
2: Jantu naam narajarma durlabham, manava janmamu atyanta durlabham ainatundi.
3: The human life is rarest of all.
2: Jagatnandu marpu kaliginchavalanu, jagatnu marchavalanu, jagatlo abhivruddhi gaadinchavalanu, ప్రతి దీనికి కూడాను మానవుడే మూలాధారం.
3: ఫర్ ఆల్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఫర్ ది అడ్వాన్స్మెంట్, ద ప్రోగ్రెస్, ఇట్ ఈస్ ద మ్యాన్ హూ ఇస్ ద పివట్ అండ్ ద సెంటర్ ఆఫ్ ఆపరేషన్.
2: సుఖము ప్రత్యేకంగా కష్టమును వదలి ఉండలేదు, కష్టము ప్రత్యేకంగా సుఖాన్ని వదలి ఉండలేదు. సుఖ దుఃఖములకు రెండింటికి ఒకటే మూల కారణం.
3: ద ప్లెజర్ ఇస్ నాట్ ఆల్ టుగెదర్ అపార్ట్ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద పెయిన్ ఇస్ నాట్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్లెజర్. దే ఆర్ టుగెదర్ ఇన్ కోఎగ్జిస్టెన్స్.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: ఈనాటి మానవుడు తన మానవత్వం ఏమిటి అనేటువంటిది గుర్తుంచుకోలేకపోతున్నాడు.
3: Man today is not able to know the human quality.
2: Kani manavudu aakaramnu maatrame gurtinchi aalochana maatrame gurtinchaka pravartinchukam cheta manavatvanni marchipothunnadu.
3: Today we find the man just in human form, but his thought and the conduct are at divergence from his basic human nature.
2: ముఖ్యముగా మానవుడు ఈనాడు గుర్తించవలసినటువంటిది తన మానవుడు అనేటువంటి పేరు పెట్టుకున్నందుకు మానవత్వం యొక్క విశిష్టతను ప్రధానంగా గుర్తించాలి.
3: Having been born as a human being, having been called a human being, it is absolutely essential to know the meaning of a human being, manava, the man, and conduct appropriately.
2: Nijamuga thanu manavudu ani cheppukovatam lopala unnatuvanti visishtatanu mottamoti gurtinchali.
3: To introduce and to declare oneself as manava, the human being, one should know the depth in that declaration.
2: మానవుడనగా కేవలం జన్మించి విద్యలు గడిపి గొప్ప గొప్ప విద్యలను నేర్చుకుని అందులో ఉత్తీర్ణుడై నేను గొప్ప విద్యావంతుడని చెప్పుకోవటంలో మానవత్వం యొక్క విశిష్టత అందులో ఏమాత్రమూ లేదు.
3: There's nothing great in acquiring knowledge, getting very high degrees, calling ourselves educated, if we do not know the basic human value and the basic human quality.
2: చదువులోపల మానవత్వం అనేటువంటిది కనిపించదు.
3: In the formal education, you do not find any humanness, human quality there.
2: కొన్ని రకములైనటువంటి విద్యను పశుపక్షి మృగాదులకు కూడాను నేర్పిన అవి కూడాను నేర్చుకుని వాటి యొక్క ప్రక్రియలను తాను ప్రవర్తిస్తూ ఉన్నది.
3: In fact, some birds, bees and animals can also be taught, tamed, and they can be made to learn the way you want.
2: కనుక మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తనకు తెలియకుండా ఉంటున్నది.
3: But anyway, man is not able to know his uniqueness, his innate nature.
2: మానవత్వము జగత్తునందు ప్రత్యేకించి ఏర్పడినటువంటిది ఈ మానవత్వం.
3: Human being is a special creation in this vast universe.
2: మానవుడు కేవలం మాటల చేతను, కేవలము పలుకుల చేతను, గ్రంథముల చేతను వర్ణించి పరులకు బోధించి తాను సంతృప్తి కావటం అనేటువంటిది ఇది మానవత్వమునకు సరైనటువంటి గత కాదు.
3: We cannot call really the human quality in the strict sense of the term if one limits himself to vocal exercises or verbal expression or extolling or praising people.
2: ముఖ్యంగా మానవత్వం అన్నిటికీ ఆదర్శవంతమైనటువంటి ఒక జన్మం.
3: In fact, human birth is gifted to be an ideal in this world.
2: మానవత్వము పరులకు ఆదర్శంగా నిరూపించేటువంటిది.
3: One has to demonstrate and prove what idealism is.
2: ఈ ఆదర్శం కూడాను తాను చేసి తాను నడుచుకొని పరులకు బోధించేటువంటిదే నిజమైన ఆదర్శం.
3: A true ideal person will have to conduct himself, will have to practice first and then teach others by being an ideal man.
2: తాను ఆచరించకుండా పరులకు బోధించటంలో మానవునికి ఎట్టి అధికారము లేదు.
3: Without practicing, no one has any authority to preach.
2: కనుక మానవుడు తాను చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను తాను ఆచరణలో పెట్టి అందించాలి.
3: Therefore, it's absolutely essential to put it into practice what all that has been said.
2: మానవత్వం నందే మహత్తరమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నది.
3: In human life, there is hidden, mysterious, mighty power.
2: మానవుడనగా కేవలము దేహాధారి మాత్రమే కాదు.
3: Man is not merely the body who has put on the vesture of the physical structure.
2: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో కూడినటువంటి మానవుడు ఆ విజ్ఞాన ప్రజ్ఞానమును కూడాను సరైన మార్గములో ప్రచురించాలి.
3: Though man is endowed with vijnana, the sense of awareness, prajnana, the sense of discrimination in the spiritual content, he doesn't seem to utilize these faculties in the proper way.
2: మొట్టమొదటి జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి.
3: In the first instance, we should know what jnana is.
2: జ్ఞానం అనగా అనేక మంది గ్రంథములతో చదివినటువంటి ఒక విషయం జ్ఞానం అనుకుంటారు. కాదు కాదు.
3: Many people think that jnana is the bookish or textual knowledge or information. Certainly not.
2: కాని మానవుని నుండి ఆవిర్భవించి ఆనందించి ఆచరించి అన్యులకు బోధించి తాను తిరిగి బోధింపబడటమే నిజమైనటువంటి మానవత్వం.
3: ద మెయిన్ హ్యూమన్ క్వాలిటీ లైజ్ ఇన్ ప్రాక్టీసింగ్ దట్ వాట్ ఈజ్ లేటెంట్ ఇన్ హిమ్ దట్ హ్యాస్ టు మేనిఫెస్ట్ సచ్ దట్ హీ వుడ్ బి ఎన్ ఐడియల్ లైఫ్ అండ్ వుడ్ బి డిజర్వింగ్ టు టీచ్ అదర్స్ లేటర్.
2: హ్యూమన్ క్వాలిటీ అనగా మీకందరికీ చక్కగా తెలుసును, హ్యూమన్ అనగా మానవత్వంతో చేరినటువంటిది. దాని యొక్క క్వాలిటీ అనగా దాని యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి.
3: యు నో వాట్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్. ద వన్ విత్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ బి కాల్డ్ ఏ హ్యూమన్. వీ షుడ్ నో దిస్ హ్యూమన్ వాల్యూ, ద క్వాలిటీ, ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు బిగిన్ విత్.
2: ఈ హ్యూమన్ క్వాలిటీ అనేటువంటిది తన యొక్క నావి నుండి ఎలుబడేటువంటిది కానీ గ్రంథంతో చదివి కానీ పర్వతో విని కానీ చెప్పేటువంటి యొక్క విషయం కాదు.
3: దిస్ ఈజ్ హ్యూమన్ క్వాలిటీ విల్ ఫైండ్ ఇట్స్ ఆరిజిన్ రైట్ ఫ్రమ్ ద నావెల్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది హ్యూమన్ ద సెంటర్ ఆఫ్ యువర్ బీయింగ్ నాట్ ఫ్రమ్ ద టెక్స్ట్ నాట్ దట్ ఈస్ హర్డ్ నాట్ సెడ్.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మీరు కేరళ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఏదో జ్ఞానాన్ని తెలుసుకోవాలని, ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానముల యొక్క అర్థమును గుర్తించాలని వచ్చారు.
3: యు హ్యావ్ కమ్ ఫ్రమ్ ద డిస్టెంట్ ప్లేస్ కేరళ టు అక్వైర్ దిస్ నాలెడ్జ్, ద విజ్డమ్, ద స్పిరిచువల్ అవేర్నెస్ అండ్ ది డిస్క్రిమినేటింగ్ ఫండమెంటల్ నాలెడ్జ్.
2: ఈ నాలెడ్జ్ అనేటువంటిది కేవలము యాక్షన్తో వచ్చినటువంటిది కాదు.
3: నాలెడ్జ్ is not to be simply pretended or acted.
2: Knowledge energy gaano maarutundi, energy gaano maarutundi.
3: This knowledge can be transformed into energy. At times it becomes even allergy.
2: Kaani ee knowledge ni ye vidhanga manam polchukovali aneetuvanti vishayanni teeskunte manavattamu ee okka deeni knowledge ni takkaga ఆచరించి పలకాలి.
3: దిస్ నాలెడ్జ్ షుడ్ డైరెక్ట్ షుడ్ మోటివేట్ ఎవ్రీవన్ టు ప్రాక్టీస్ ది హ్యూమన్ వాల్యూ.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను మన చేష్టలతో చేరినటువంటిది.
3: వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఈస్ నేచురల్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ యాక్షన్స్.
2: కానీ ఇది అంతే ఇక్కడను మన నుండి ఆవిర్భవించేటువంటి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
3: దీస్ ఆర్ ఆల్ డ్యూ టు 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
2: రీసౌండ్ ఈ సౌండ్ అనేటువంటిది మనము లోపల నుంచి పుట్టించుకుని వచ్చేటువంటి యొక్క సౌండ్.
3: ద సౌండ్ ఇన్ రియాలిటీ ఈజ్ విదిన్ where it arises, originates.
2: Reflection manamu yochinchi danini aacharanalo petti mounamuto anubhavinchetuvanti visham reflection.
3: Reflection is one that is pondered over, well thought of, practiced and experienced.
2: Kaani reaction antundi chaala pradhanamainatundi.
3: Reaction is the most important one.
2: Action reaction kavali.
3: As is the action, so is the reaction. It's within where it arises, originates.
2: Reflection manamu yochinchi danini aacharanalo petti mounamuto anubhavi

0: యాక్షన్ రియాక్షన్ కావాలి.
1: యాజ్ ఈస్ ది యాక్షన్ సో ఈస్ ది రియాక్షన్.
0: రిఫ్లెక్షన్ దీని యొక్క ప్రతిబింబంగా ఉంటుండాలి.
1: రిఫ్లెక్షన్ ఈజ్ ద వన్ అవుట్ ఆఫ్ దిస్ రియాక్షన్.
0: రీసౌండ్ అనేటువంటిది దీని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: ద రీసౌండ్ స్టాండ్స్ ఫార్ ద మెయిన్ ఆబ్లిగేషన్ ఆర్ రెస్పాన్సిబిలిటీ.
0: రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ ఈ మూడు కూడాను మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక స్థానంలో చేరినటువంటివి.
1: Therefore, these three, reaction, reflection, resound, occupy exalted positions in human life.
0: ఈనాటి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను నేర్చుకునేటువంటి యొక్క సర్వ విద్యలు కూడాను రీసౌండ్ కింద వచ్చేటువంటివి.
1: All the knowledge that we acquire and learn is the product of resound.
0: కానీ ఈ రీసౌండ్ అనేటువంటిది రియాక్షన్ నుండి చేరినటువంటిది.
1: This resound is associated with the reaction.
0: ఈ రియాక్షన్ అంతా కూడాను రిఫ్లెక్షన్ గా మారుతుంది.
1: At the same time, reaction gets transformed into reflection.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వము మానవత్వం నందు ఏకమై ఉంటున్నది.
1: The harmony and the unification of these three is ingrained in human life.
0: కానీ మానవుడు అనగా కేవలము ఏదో మాటలు మాత్రమే చెప్పి కాలంను వ్యక్తం చేసేటువంటి వాడు కాదు.
1: A human being is not merely meant to express, vocalize and waste time.
0: మానవుడు ఈ యొక్క దీనిని యోచించి విచారించి దీని అంతరాత్మను గుర్తించి పరులకు బోధించడానికి తాను స్వయంగా ముందుకు నడుము కట్టుకుని రావాలి.
1: Man should be determined to come forward, to think, to inquire, and to experience the depth and the profundity of the human life and propagate, share with others.
0: కనుక ఇవన్నీ కూడాను కేవలము ఒక గ్రంథ పరిచయంగా మీరు భావిస్తూ కాలమును వ్యర్థం చేస్తున్నారు. ఇది గ్రంథ పరిచయం నుంచి వచ్చినటువంటి కాదు.
1: You are merely wasting your time by going through books. But in fact, the reality you do not experience out of textual information.
0: ఇవి పుస్తకం నుంచి వచ్చినటువంటివి కాదు.
1: They are not to be obtained from books.
0: పుస్తకం నుంచి వెలువడినటువంటివి.
1: It is not out of pustaka the book. It has to find its origin in mastaka or the head.
0: కనుక మస్తకమును పరిశుద్ధం చేసుకోవాలి.
1: Therefore, we have to purify our mastaka, the head.
0: మస్తకము మంచిగా ఉండినప్పుడే పుస్తకమును సరి అయిన రీతిలో చదవడానికి వీలవుతుంది.
1: When the mastaka head is set right, all the knowledge contained in the pustaka book can be absorbed and assimilated.
0: పుస్తకమును పఠించితనని పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా.
1: Oh man, why do you pride yourself that you have gone through all books, that you are highly resourceful, knowledgeable? Why are you egoistic?
0: నీ హస్త యుగము మోచి పరమాత్మని భక్తితో కొలవలేని ఈ పుస్తకంలో పఠించి ప్రయోజనం ఏమిటి?
1: If you cannot join both your hands and respect, adore, worship God, what for is your knowledge?
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈనాడు మీరు నూతనమైనటువంటి అభ్యాసములను గుర్తించి వర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ యూ షుడ్ కల్టివేట్ న్యూ హ్యాబిట్స్, ద న్యూ వేస్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ టుడే, రికగ్నైజ్ దర్ వాల్యూ.
0: ఈనాడు ప్రపంచము లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ వచ్చినాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే, యాజ్ యూ నోటీస్, దర్ ఆర్ సో మెనీ చేంజెస్.
0: కానీ అవి అన్నీ కూడా ప్రధానం కాదు.
1: ఆల్ దీస్ చేంజెస్ దట్ యు కమ్ అక్రాస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: తన తత్వాన్ని తాను గుర్తించి తన తత్వాన్ని పరులకు బోధించి తన తత్వాన్ని పరుల నుంచి అందుకొని తద్వారా ఆనందించడమే నిజమైనటువంటి యొక్క బోధనలు.
1: ద ట్రూ టీచింగ్ ఆఫ్ లైఫ్ రిక్వైర్స్ ద టోటల్ అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ద

0: self, the one's own center of life, the being, experiencing it and sharing with others.
1: సత్యమును పఠించితిని సత్యము చూచి సర్వశాస్త్రములు నిష్ఠులమైన విద్యలను నేర్చితనంచును గర్వమేడ. ఈ ప్రస్తుత యుగమునందు నేర్చినటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అవిద్యల కిందనే చేస్తాయి, కానీ నిజమైనటువంటి విద్యలు కాదు.
0: Why do you pride yourself that you have known so much of truth as explained, as contained in infinite number of books? No. Why do you pride yourself? All the textual information, bookish knowledge is avidya.
1: ఈ అవిద్య వలన మరింత అవిద్యలే పెరుగుతున్నాయి, కానీ విద్యలు ఏమాత్రం కూడా రాణించటం లేదు.
0: This bookish knowledge, avidya, will add on to more and more of avidya, but will not convey in any sense the true vidya.
1: కనుక ఈ అవిద్యను నేర్చినంత వల్ల మనం గొప్పవారు కాము.
0: We can never be great by acquiring this avidya.
1: ఈ అవిద్య చేత అవిద్యలే అభివృద్ధి అవుతుంది, కానీ విద్యలు అభివృద్ధి కాదు.
0: By acquiring this avidya, you'll be more growing in this field of avidya.
1: విద్య అనగా ఏమిటి, అవిద్య అనగా ఏమిటి, రెండింటికి ఉండినటువంటి ఒక భేదమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: You should make every effort to know the difference between vidya and avidya.
1: విద్య అనగా కేవలము మనము ఆలోచించి యోచించి నిర్ణయించి నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటం విద్య.
0: విద్య meant that which is well thought of, that which is decided upon, that which is well experienced.
1: అవిద్య అనగా కేవలము నోటికి వచ్చినట్టంత వాక్కోవటము, నోటికి వచ్చినట్టంత చెప్పుకోవటము, ఇది అవిద్యగా మారుతుంది.
0: అవిద్య ఈజ్ ఎ వెయిన్ టాక్, ద యూస్లెస్ టాక్, ఎ జస్ట్ వెర్బల్ వోకలైజేషన్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ వితౌట్ ఎక్స్పీరియన్స్.
1: కనుక మనము ఎక్స్పీరియన్స్ కూడా కావాలి.
0: Therefore, భగవాన్ సేస్ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నెసెసరీ.
1: ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడాను ఎక్స్ప్లెయిన్ లో చేయాలి.
0: దిస్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్స్ ఎక్స్ప్లెనేషన్.
1: ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడాను ఎక్స్పీరియన్స్ ద్వారా ఎనర్జీగా మారాలి.
0: ఎక్స్ప్లెనేషన్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక శరీరమైన శక్తిగా భావిస్తున్నారు.
0: యూ కన్సిడర్ ఎనర్జీ యాజ్ ఫిజికల్ వన్.
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: మానవుని అందు సర్వ విధముల శక్తి స్వరూపమై అన్నింటి ఎందుకుని ఆదర్శవంతమై అన్నింటి ఎందు ముందేగేటువంటి ఒక తత్వము ఎనర్జీ.
0: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ యాజ్ అన్ అండర్ కరెంట్ ఈజ్ దిస్ ఎనర్జీ.
1: ఈ కరెంట్ అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుందంటే కేవలము మనం చదవటం వల్ల మనం చెప్పటం వల్ల కాదు కాదు.
0: ది నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కరెంట్ cannot be had by reading the books or speaking about it.
1: Wire lo current anta vastuntadi.
0: You also find the flow of current outside.
1: Ee current dwara manam ekkada vastundante muttute kuda chalu shock kortundi.
0: You will notice the flow of the current by just touching it.
1: Kanuka deeniki yochiste kuda chalu aa energy anta goppa powerful ga untuntadi.
0: Therefore, the innate energy can be received by thinking deep enough.
1: మానవుని యొక్క స్వరూపం అంతా కూడా ఎనర్జీగానే ఉంటుంది.
0: The whole human form is full of energy.
1: తాను చేయనది, తాను చెప్పునది, తాను నడుచుకున్నది, తాను చదువునది, తాను రాయునది అంతా కూడా ఎనర్జీ యొక్క ప్రతిఫలమే.
0: All the reading, writing, walking, talking, all that is said, all that has been thought of, are all due to energy only.
1: కనుక ఎనర్జీకి ఒక విధమైనటువంటి ఆకారం లేదు.
0: ఎనర్జీ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆ ఎనర్జీ మానవుని నకసిక పర్యంతము సంచరిస్తూనే ఉంటుండాలి.
0: దిస్ ఎనర్జీ మూవ్స్ అబౌట్, ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాలి బొటన వేల నుంచి తల యొక్క వెంట్రుక వరకు కూడా ప్రసరించేది ఎనర్జీనే.
0: ఇట్ ఈస్ ఓన్లీ సేమ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ రైట్ ఫ్రమ్ ద టో టు ద హెయిర్ ఆన్ ద టాప్.
1: కనుక ఎనర్జీ ఏమిది ఏదో ఒక స్థానం నందు మాత్రమే ఉంటుంది, ప్రసరింపజేసేటువంటిది కాదు.
0: ఎనర్జీ ఈజ్ నెవర్ లోకలైజ్డ్.
1: పూర్వము ఒక వ్యక్తి ఏమీ తెలియనటువంటి యొక్క అజ్ఞానిగా ఉండినటువంటి వాడు.
0: ఎర్లియర్ దేర్ వాజ్ ఎ టోటలీ ఇగ్నోరెంట్ పర్సన్.
1: కానీ క్రమక్రమేణా ఆ ఎనర్జీని డెవలప్ చేసుకుని అతనే గొప్ప లీడర్ గా తయారయ్యాడు.
0: లేటర్ హీ హస్ డెవలప్డ్ దిస్ ఇన్నేట్ ఎనర్జీ అండ్ అల్టిమేట్లీ బికేమ్ గ్రేట్.
1: కనుక ఈ అభివృద్ధి కావడానికి ఈ ఎనర్జీయే మూలకారణం.
0: Therefore, for advancement and progress, energy is important.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరందరూ కూడాను విద్యను గడిపేటువంటి వారే.
0: All of you study.
1: ఏదో మేమంత విద్యను నేర్చినాము, అన్ని ముగించుకొని ఇప్పుడు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని మీరు అనుకోవటం చాలా పొరపాటు.
0: You are mistaken if you think that as students you also serve.
1: Kani meeru sevakulu kaadu, meere nayakulu.
0: Never consider yourself as sevaka, servant, but you are nayaka, the leader.
1: Cheseetavanni kudanu idu meeru chestunnamani bhavistunnaru. Kaadu kaadu, mee kosame meeru chesukuntunnaru.
0: You think that you are serving others. No, you in fact you are serving yourself.
1: కనుక ప్రతి దాని అందు కూడాను మీ స్వత శక్తిగా అక్కడ ఏర్పడుతూ వచ్చింది.
0: Therefore everything has developed out of self reliance or self dependence.
1: కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి సెల్ఫ్ అన్నింటి అందు కూడాను రియలైజ్ చేయడానికి వీలవుతుంది.
0: Therefore the self confidence, the self satisfaction, the self sacrifice will ultimately end up in self realization.
1: కనుక అంత కూడాను సెల్ఫ్ నుంచే వచ్చేటువంటిది, కానీ ఇంకొకరి హెల్ప్ ఏ మాత్రము లేదు.
0: So everything is the manifestation of the self and nothing help from outside.
1: ఇది ఈ సమస్త లోపల అనేక మంది మెంబర్స్ గా చేరటం వల్ల ఈ యొక్క ఇతరులు హెల్ప్ చేస్తారేమో అని మీరు భావించవచ్చును. ఇతరుల హెల్ప్ ఏమాత్రం కూడా మీకు అక్కర్లేదు.
0: బికాస్ ఆఫ్ సో మెనీ మెంబర్స్ జాయినింగ్ ద ఆర్గనైజేషన్ యూ మే బి ఎక్స్పెక్టింగ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్.
1: ఇది ఎవరి హెల్ప్ కూడా అక్కర్లేదు.
0: యూ డు నాట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్.
1: మీ సెల్ఫ్ యొక్క శక్తియే మీకు అన్ని విధాలు కూడా సహాయం చేస్తుంది.
0: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద సెల్ఫ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్.
1: మీరు చేసే సర్వ సేవలు కూడాను మీ నుంచినే ఆవిర్భవించి మిమ్మల్నే పోషిస్తూ వస్తుంది.
0: ఆల్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ బాన్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ.
1: కనుక మీ సెల్ఫ్ మిమ్మల్నే రక్షిస్తుంది, కానీ మరొక ద్వారా వచ్చినటువంటిది కాదు.
0: సో ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ బి ప్రొటెక్టింగ్ యూ, నాట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ.
1: కనుక సేవా సభ్యులారా,
0: మెంబర్స్ ఆఫ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్,
1: మీరు సేవ చేర్చుకునే నిమిత్తమై వచ్చామని మీరు భావిస్తున్నారు.
0: యూ థింక్ దట్ యు ఆర్ హియర్ టు సర్వ్.
1: మీరు సేవ మరొకరికి చేసే కాదు, మీకు మీరు చేసుకోవటం కోసమనే వస్తున్నారు.
0: యు ఆర్ హియర్ నాట్ టు సర్వ్ అదర్స్. Being here, you are serving your own selves.
1: మీరు కడుపునకు భుజించేటువంటి ఆహారము మీ కడుపు నింపుకోవటం కోసమనే వస్తుంది, కాని పరులకు సహాయం చేసే నిమిత్తమై ఉండినటువంటిది కాదు.
0: You eat to satiate your own hunger, not to satisfy anyone others.
1: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను తమ నిమిత్తమే తనము చేసుకుంటున్నారు.
0: Therefore everything is done for one's own sake.
1: Self-confidence,
0: self-confidence,
1: self-realization,
0: self-realization,
1: self-experience,
0: the experience of the self,
1: anta kudanu self kindane untundadi,
0: are all related to your being the self.
1: Kanuka meer kramakramena ee rendu dinal lopala inka meer konni nechukovalsinatuvi enniyo unnunavi avanni kudanu munmunduku cheppagalamu.
0: In the coming days, you are supposed to learn many, many things and you will be taught.
1: ఇది మొదటి దినం కాబట్టి ఏదో కొంతవరకు మీకు అర్థమయ్యే రీతిగా కొంతవరకు చెప్తూ వచ్చాను.
0: This being the inauguration, the first day, Bhagavan is gracious and merciful enough to teach us in a way that we can understand.
1: Kanuka meerinkanu munduku telusukovalsinatundi enniyo unnayi.
0: There are lots of things you are supposed to know in future.
1: Sevadalam anaga kevalamu dalamu.
0: Sevadalamu dala the petal.
1: ఈ దళము లోపల అనేక రకములైనటువంటి యొక్క కళలంతా ఉన్నాయి.
0: దళ ద పెటల్ హ్యాస్ గాట్ సో మెనీ ఫేసెస్ ఫ్యాసెట్స్.
1: ఈ దళము యొక్క ప్రభావమే అనేక రకములుగా కూడాను ప్రవహిస్తూ వస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది బ్యూటీ ఆఫ్ ద పెటల్ అండ్ ఫేసెస్ దట్ వుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ అరౌండ్.
1: కానీ ఒక విత్తనం నాటినామంటే ఆ విత్తనము పెద్ద అయిపోయి పెద్ద చక్కని అందమైన ఫ్లవర్ గా రూపొందుతుంది.
0: When a seed is sown, it sprouts up, ultimately resulting in the blossoming of a flower.
1: కానీ మొట్టమొదట ఇది విత్తనము ఏమాత్రము అందాన్ని అందించదు.
0: Initially, the seed is not that beautiful.
1: అది క్రమక్రమేణా ఫ్లవర్ గా రూపొందినప్పుడు ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి అందము, ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి సుగంధము అన్ని విధాలా మనము మానవుణ్ణి ఉత్తీర్ణుని గావిస్తుంది.
0: Though the seed is not beautiful initially, as it grows, germinates and flowers, the beauty of the flower, the fragrance of the flower will be standing as a testimony to the
1: ఫ్లవర్ లోపల అనేక దళములంతా ఉన్నాయి.
0: The flower has so many petals, dalas.
1: ఈ దళములు ఉన్నంత వరకే ఇది ఫ్లవర్ గా కనిపిస్తుంది.
0: The flower remains so long there are dalas.
1: ఈ దళములు రాలిపోయిన ఫ్లవరే కాదు.
0: When dalas or petals drop down, the flower cannot exist.
1: కనుక మొట్టమొదట దీన్ని మొట్టమొదట ఫ్లవర్ గా రూపొందించండి.
0: Therefore we have to mold and shape ourselves into flowers.
1: ఆ ఫ్లవర్ యొక్క అందచందములు కూడా నువ్వు చూచి దానిలో ఉన్నటువంటి సుగంధాన్ని అనుభవించి ఆనందించండి.
0: Watch the beauty of the flower. Experience the fragrance of the flower and then enjoy.
1: The
0: rest of the program will be indicated to you by Mukundan, the state president. Bhagavan will respond to your questions later.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, on the occasion of 80th Independence Day celebrations of our Matrabhumi Bharat, as a humble tribute to our brave, venerable freedom fighters, the students from the Sri Satya Sai Institute of Higher Learning, Prashantilayam campus, will be offering a drama presentation titled Heaven of Freedom at Bhagwan's Divine Lotus Feet. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో సాయి కలువన్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. మన మాతృభూమి అయిన భారతదేశం యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 5:00 శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థకు చెందిన ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ పేరిట స్వామివారి పాదపద్మాల చెంత నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: లోకములో అనేక విధములైనటువంటి ధర్మములున్నవి.
1: ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ వేరియస్ ధర్మాస్ ఆర్ పాత్స్.
0: బ్రహ్మచర్య ధర్మము, గృహస్థ ధర్మము, వానప్రస్థ ధర్మము, సన్యాస ధర్మముని, ఆశ్రమ ధర్మములు.
1: ది ధర్మాస్ ఆర్ వన్ ఇస్ దట్ ఆఫ్ బ్రహ్మచర్య, దట్ ఆఫ్ ఎ సెలిబేట్, దెన్ గృహస్థ, దట్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్, ద వానప్రస్థ, అండ్ ద ఫైనల్ బీయింగ్ సన్యాస.
0: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే కుల ధర్మములు.
1: The dharmas relating to the community or the caste, Brahma, Kshatriya, Vaishya, Sudra.
0: Prakruta, Adhyatmika dharmamulu.
1: The worldly spiritual dharmas.
0: Ee vidhamuga Bharatiyulu dharmamane perutho manavuni katti veyichunnavi.
1: In the name of dharma, man is bound in Bharat.
0: ఈ ధర్మములన్నీ కూడాను కేవలము మనస్సులకు సంబంధించినవి మాత్రమే.
1: ఆల్ దీస్ ధర్మాస్ రిలేట్ టు ది మైండ్ ఓన్లీ.
0: ఇవన్నీ కూడాను విచారించి చూచిన చిల్లర ధర్మములనే చెప్పవచ్చు.
1: వెన్ వీ ఎంక్వైర్ దెమ్ క్లియర్లీ, దే ఆర్ చీప్ వన్ ఓన్లీ.
0: ఈ అన్ని ధర్మములకు సాటి అయినా మేటి అయినా విలువైన మరొక ధర్మం ఒకటి ఉన్నది.
1: Beyond all this, more nobler, more valuable dharma is something different.
0: Adi nenu anetunte pragna dharmam.
1: That is this dharma, the I, which is prajnana dharma.
0: Pragna dharmam anaga shariramunandu, manasunandu, buddhiyandu, chittamunandu, antakaranayandu, సర్వ మానవులు ఎందు కూడాను సమత్వంగా ప్రవహించేటువంటిదే ఈ ప్రజ్ఞాధర్మము.
1: ప్రజ్ఞాన ధర్మ మెంట్ దట్ విచ్ ఇస్ ఫ్లోస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఇన్ ద బాడీ, ద మైండ్, ఇంటెలెక్ట్, అంతఃకరణ, ఆల్ ఓవర్.
0: దీనిని ది కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అంటారు.
1: దిస్ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈ ధర్మము నేను అనేటువంటి యొక్క ప్రసక్తితో ఇది ప్రవేశించి ప్రకటించి వికసించి ఇది ప్రబుద్ధమానమై వెలుస్తూ వచ్చింది.
1: ఇట్ ఎంటర్స్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ, ఇట్ డెవలప్స్, ఇట్ ఎక్స్ప్రెసెస్, ఇట్ మానిఫెస్ట్.
0: ఇందులో ప్రతి విషయము కూడాను నేను నేను అనేటువంటి యొక్క ప్రకాశవంతమై దేశమునంతా కూడా వికాసపరుస్తూ వచ్చింది.
1: హియర్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ షైన్స్ ఫోర్త్ ఇన్ ద వరల్డ్.
0: అయితే ఇట్టి ప్రకాశం మానవుడి యందు కనిపించకపోవటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యాజ్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ ఈస్ నాట్ నోటిస్డ్.
0: కనిపించకపోవటం అనగా ఉన్నది కానీ కనిపించటలేదు.
1: ఇట్ ఎగ్జిస్ట్ బట్ యు డోంట్ సీ ఇట్.
0: సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు.
1: సన్ షైన్స్ విత్ ఆల్ ద స్ప్లెండర్.
0: కానీ మన ఇంటిలో ఆ యొక్క ప్రకాశం ప్రవేశించవలనన్న కొన్ని అడ్లు ఉంటున్నవి.
1: ఫర్ ద సన్ లైట్ టు ఎంటర్ ఇన్ టు హౌస్ దేర్ ఆర్ సర్టన్ అబ్స్టకల్స్.
0: నాలుగు గోడలు పైన కప్పు వేసుకోవటం చేతనే ఈ యొక్క ప్రకాశము ఈ ఇంటిలో ప్రవేశించలేకపోతున్నది.
1: Because of the four walls and the roof above, the sunlight is not able to enter into the house.
0: Ee godalu emti, pai kappu emti,
1: what are these walls, what is the roof above?
0: Deho devalay prakto jeevo deva sanatanahani. Deham oka mandiramu, dehame oka illu.
1: Body is a temple, body is a house.
0: Ee gruhamulaku అభిమాన మమకారములైనటువంటి గోడలు మనం నిర్మించుకున్నాం.
1: ఫర్ దిస్ హౌస్ వీ బిల్డ్ ద వాల్స్ ఆఫ్ అటాచ్మెంట్.
0: అహంకారం అనేటువంటి యొక్క కప్పును వేసుకున్నాం.
1: వీ హావ్ ద రూఫ్ ఆఫ్ ఈగో.
0: ఏ మానవుడు ఈ సూర్యరశ్మిని ఇంటిలో అనుభవించగోరుతున్నాడో వాడు ఈ అభిమాన మమకారములైనటువంటి గోడలను అహంకారమనేటువంటి కప్పును దీనిని తీసివేసినప్పుడే దివ్యాత్మతత్వమైనటువంటి యొక్క నేను అనేటువంటి ప్రజ్ఞాప్రకాశము ఈ దేహం నందు కనిపిస్తుంది.
1: ద వన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ ది సన్షైన్ ఇన్ ద హౌస్ వాట్ హీ హాస్ టు డూ ఇస్ హీ హాస్ టు రిమూవ్ ద వాల్స్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ద రూఫ్ ఆఫ్ ఈగో దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దట్ డివినిటీ ఇన్ ఆల్ గ్రాండియర్.
0: అహంకార బలము చేతనే ప్రతి మానవుడు కూడాను నేను చేశాను, నేను చూచాను, నేను విన్నాను, నేను అనుభవించాను అని అహంకారంతో చెప్పుకుంటున్నాడు.
1: Because of this ego, every man declares, I have seen, I have heard, I have listened to, I have experienced.
0: నిజమే, ఈ నేను అనేటువంటిదే చేసేది, చూసేది, అనుభవించేది, ఆనందించేది.
1: It's true, it's only the eye which is the experiencer, seer, the listener.
0: Aithe ee naadu manavudu nenu chesanu, nenu chuchanu aneetundi padamulu kevalamu dehaabhimanamuto cheppukuneetundi padamule kaani nijamaina nenu aneetundi pragnana gnanamuto cheppeetundivi kaadu.
1: Therefore, when man says, I have seen, I have listened to, I have experienced, he says with his body attachment, body feeling, not out of prajnana dharma.
0: Ikkada rendu vidhamulu entante I unnavi.
1: Here there are two forms of I.
0: E-Y-E-I, okati.
1: One is E-Y-E-I.
0: Ekachra I, okati.
1: There is one lettered I.
0: E-Y-E-I aneetunte de dehamunaku polchukuntundi.
1: E-Y-E-I relates to the body.
0: ఏకాక్షరం ఐ అనేటువంటిదే ప్రజ్ఞానతత్వమునకు ప్రకటిస్తుంది.
1: ద సింగిల్ లెటర్డ్ ఐ ఎక్స్ప్రెసెస్ దట్ ప్రజ్ఞాన.
0: అయితే ఈనాటి మానవుడు దేహాత్మ సంబంధమైనటువంటి యొక్క నేను ఉపయోగించి నేను చూచాను, నేను విన్నాను, నేను అనుభవించాను అని పదమును ఉపయోగిస్తున్నాడు.
1: బట్ టుడే మ్యాన్ with his body attachment and body feeling starts declaring, I have seen, I am listening, I am experiencing.
0: Vidyarthulara,
1: students,
0: chuchunadi kannulu kaadu,
1: is not the eye that sees.
0: Vinunadi chevulu kaadu,
1: is not the ear that listens.
0: Cheyunadi chetulu kaadu,
1: is not the hand that does.
0: Anubhavinchunadi manasu kaadu,
1: is not the mind that experiences.
0: Ee annintikini lopala,
1: within all these,
0: ee pragna shakti anetuntide చేయిస్తూ, చూస్తూ, వింటూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ది పవర్ ఆఫ్ ది ప్రజ్ఞాన దట్ మేక్స్ యూ సీ, దట్ మేక్స్ యూ లిసన్ టు, దట్ మేక్స్ యూ ఎక్స్పీరియన్స్, దట్ మేక్స్ యూ ఎంజాయ్.
0: కనుక మానవుడు దేహ సంబంధమైనటువంటి అహంకారములకు గురికాక ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ప్రజ్ఞాతత్వమునకు వశుడైనప్పుడే ఈ దివ్యతత్వమును కొంత అర్థం చేసుకోగలడు.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ నెవర్ ఈల్డ్ హింసెల్ఫ్ టు ద ఈగో ఆఫ్ ద బాడీ, హీ షుడ్ హ్యావ్ దట్ ఆత్మిక్ కాన్షియస్నెస్, దెన్ హీ కెన్ ఎంజాయ్.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము దివ్యత్వంతో కూడినటువంటిదే కాని దేహేంద్రియ మన ప్రభావం చేరినటువంటిది కాదు.
1: హ్యూమన్ లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ డివినిటీ అండ్ నాట్ మియర్లీ ద బాడీ అండ్ ద లింబ్స్ అసోసియేటెడ్ విత్ ఇట్.
0: మానవత్వములో ఈ నేను అనేటువంటి ప్రజ్ఞ ఏ విధంగా మనకు అర్థమవుతుండాలి?
1: ఇన్ హ్యూమన్ లైఫ్ హౌ డు యూ అండర్స్టాండ్ దిస్ ఐ ప్రజ్ఞ?
0: ఈ ఐ అనేటువంటిది నిష్కలంకమై, నిస్వార్థమై ప్రకాశిస్తూ ఉంటుంటుంది.
1: దిస్ ఐ ఈస్ ప్యూర్, అన్సెల్ఫిష్ అండ్ షైన్స్.
0: దీనిని ఈ కాలపు విద్యార్థులు కాన్షియన్స్ అని పిలుస్తూ ఉంటారు.
1: This modern students call it conscience.
0: తాము ఏమి చేసినప్పటికీ తమ కాన్షియన్స్ అనేటువంటిది మంచి చెడ్డ నిర్ణయం చేస్తూ ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ దే డూ, ఇట్ ఈస్ ది కాన్షియన్స్ దట్ డిసైడ్స్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: మానవుడు ప్రాకృతమైనటువంటి దృష్టిలో, ప్రాకృతమైనటువంటి భాషల్లో, ప్రాకృతమైనటువంటి ప్రవర్తనలో ఎన్ని విధములైనటువంటి యొక్క ఇది ప్రవర్తించినప్పటికీ ఈ ప్రజ్ఞాశక్తి యొక్క తత్వము సత్యత్వమై, నిత్యత్వమై, త్రికాల బాధ్యమై నిరూపిస్తూ ఉంటాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ వరల్డ్లీ థాట్, వరల్డ్లీ బిహేవియర్, వరల్డ్లీ యాక్షన్స్, దిస్ ఐ, దిస్ ప్రజ్ఞాన ఈస్ ప్రెసెంట్ బియాండ్ ఆల్ ది త్రీ టైమ్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక చోరుడు రాత్రి ఒక ఇంటిలో ప్రవేశించి అనేక విలువైనటువంటి యొక్క నగలను అపహరించాడు.
1: A thief entered into the house and caught hold of valuable jewelry.
0: Kani konni tellavari tappatiki anumana aaspadam cheta aa yokka dongana pattaru police.
1: Because of benefit of doubt, next morning, police caught hold of him.
0: Kani, ee police nunchi tappinchukune nimittamai, taru nenu ekkadiki poledaniyu, apaharinchaledaniyu, nenu ratri leyaledaniyu, nidristunnananiyu, aneka vidhamuluga asatyamlaadutadu.
1: To escape punishment from the hands of the police, he started bluffing that he was not there that night, that he was sleeping, that he did not commit any act.
0: Kani, prakrutamainatundi padamulu, ప్రాకృతమైనటువంటి దేహము, ప్రాకృతమైనటువంటి మనస్సు ఈ విధమైనటువంటి అసత్యములు ఆడుచున్నప్పటికీ తన కాన్షియన్స్ మాత్రము, ఏ రాత్రి నీవు వెళ్లావు, నీవు దొంగిలించావు, తెచ్చిన పదార్థములు ఫలాన్ చోట పెట్టావు, ఎందుకు అసత్యం ఆడుతున్నావు అని అది ఖండిస్తూ వస్తుంది.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, బై వర్డ్ విత్ ద బాడీ హీ మే సే దట్ హీ హాస్ నాట్ డన్, బట్ ది ప్రజ్ఞ ఇన్ సైడ్ విల్ సే యు ఆర్ ఎ థీఫ్, యూ కమిటెడ్ థెఫ్ట్ ప్రీవియస్ నైట్, యూ కెప్ట్ ది వాల్యుబుల్ జ్యువెలరీ ఎట్ సర్టన్ ప్లేస్.
0: సర్వజ్ఞత్వంతో కూడినటువంటి యొక్క ప్రజ్ఞాతత్వము,
1: దట్ ఈస్ ఆల్ పర్వేసివ్ నేచర్ ఆఫ్ ప్రజ్ఞ.
0: అయితే ఇట్టి ప్రజ్ఞాతత్వాన్ని మనం గుర్తించవలనన్నా దీనికి ఒక యోగం ఉంటున్నది.
1: టు నో దిస్ నేచర్ ఆఫ్ ప్రజ్ఞ దేర్ ఇస్ ఎ యోగ.
0: ఏమిటి ఈ యోగం?
1: వాట్ ఈస్ దిస్ యోగ?
0: క్రియాయోగమా?
1: ఇస్ ఇట్ క్రియాయోగ?
0: లేక హఠయోగమా?
1: ఆర్ హఠయోగ?
0: లేక భక్తి యోగమా? జ్ఞానయోగమా?
1: జ్ఞానయోగ?
0: లేక కర్మయోగమా?
1: కర్మయోగ?
0: ఏమిటి ఈ యోగం?
1: వాట్ సార్ట్ ఆఫ్ యోగా ఇట్ ఈస్?
0: ఇవన్నీ నువ్వు విసర్జించి లేక పతంజలి యోగానికి నువ్వు ప్రారంభిస్తున్నావా?
1: లీవింగ్ దెమ్ ఆల్ హ్యావ్ యూ స్టార్టెడ్ పతంజలి యోగా?
0: కాదు కాదు.
1: నో.
0: ప్రాచీన కాలము నుండి మానవులను మరుగు చేస్తూ, మరిపిస్తూ, కొన్ని పదములను సృష్టించి, సత్యాన్ని విస్మరించి, అసత్యాన్ని విశ్వసించి లోకములో ప్రచార ప్రబోధము జరుపుతూ వచ్చారు.
1: సిన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద ట్రూత్ ఈస్ హిడెన్ స్ప్రెడింగ్ ది ఫాల్స్హుడ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ వర్డ్స్ విచ్ హావ్ గెయిన్ పాపులారిటీ సిన్స్ ఏన్షియంట్
0: యోగం అనగా కేవలం శరీరంతో మనస్సుతో ఆచరించేటువంటి యొక్క, దేహంతో కూడేటువంటి యొక్క కసరత్తు వలె భావిస్తూ వచ్చారు.
1: వి కన్సిడర్ ఇట్ దట్ దిస్ ఇస్ ఎ బాడీ ఎక్సర్సైజ్.
0: కానీ యోగం అంటే దీనికి ఇది కాదు అర్థం.
1: Yoga is not physical exercise.
0: Yoga managa aanandamu ani artham.
1: Yoga meant bliss.
0: Idi sariyainatundi artham.
1: This is appropriate meaning.
0: Kanuka ee aanandam aneetundi eppudu manaku labhistundi?
1: When do you get bliss?
0: Nenu అనేటువంటి యొక్క ప్రజ్ఞాతత్వాన్ని మనం విశ్వసించినప్పుడే ఈ ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: When you have full faith on this eye, the prajna, then you will have bliss.
0: ఈ యోగం వల్ల కలిగేటువంటి యొక్క ఫలితం మనకేమిటి?
1: What is the result out of yoga?
0: మనము మన జీవితం అంటే
1: this is a body exercise.
0: కానీ యోగం అంటే దీనికి ఇది కాదు అర్థం.
1: Yoga is not physical exercise.
0: యోగం అనగా ఆనందము అని అర్థం.

0: ఈ యోగం వల్ల కలిగేటువంటి యొక్క ఫలితం మనకి ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ యోగా?
0: మనము మన జీవితం అంతా ఇక్కడను ప్రజ్ఞాశక్తితో మనము జీవించినప్పుడు ఇదియే కలిగేటువంటి ఆనందం.
1: వెన్ వీ స్పెండ్ ఎ లైఫ్ విత్ దట్ పవర్ ఆఫ్ ప్రజ్ఞ, యూ విల్ హ్యావ్ ద బ్లెస్.
0: జీవతత్వాన్ని బ్రహ్మత్వంలో ఏకము చేయటమే యోగం.
1: ది యూనిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ది డివినిటీ.
0: రెండు కాని ఒక్కటే యోగము.
1: నాట్ టు వన్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యోగా.
0: జీవ బ్రహ్మతత్వములు రెండు కూడాను ఏకమే కాని అనేకము కాదని ప్రబోధించేటువంటిది యోగం.
1: యోగా ప్రాపగేట్స్ దట్ ది ఇండివిజువల్ అండ్ ద బ్రహ్మ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: దీనినే శృతి ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: దిస్ శృతి డిక్లేర్స్.
0: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ దీనికి విప్రులు అనేక విధమైనటువంటి పేర్లు పెడుతూ వచ్చారు.
1: దిస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, ది ట్రూత్ ఈజ్ వన్, స్కాలర్స్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్లీ.
0: ఇది త్రికాలం యందు కూడాను మారనటువంటి సత్యం.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్.
0: కనుక జీవుడు దేవుడు వేరు కాదు.
1: సో ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఇవి బింబ ప్రతిబింబంలని కూడాను మరికొంతమంది బోధిస్తూ వచ్చారు.
1: సమ్ టీచ్ దట్ దే ఆర్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్స్.
0: అయితే ప్రతిబింబములకు బింబంకు ఎంతో వ్యత్యాసం ఉంటుంటారు.
1: హౌఎవర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్ అండ్ ది ఇమేజ్.
0: ఈ ప్రతిబింబ బింబములకు ఉండేటువంటి సంబంధమును చక్కగా పురస్కరించుకుని ఈ ప్రజ్ఞాతత్వము చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: బేసింగ్ ఆన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్ అండ్ ది ఇమేజ్, ద నేచర్ ఆఫ్ ప్రజ్ఞ ఎక్స్ప్లెయిన్స్ వెరీ క్లియర్.
0: నీటిలో నీరు పోసి పెట్టినప్పుడు,
1: వెన్ దర్ ఇస్ వాటర్ ఇన్ ఎ టబ్,
0: నీవు ఆ నీటిలో పోయి నీవు నీ ప్రతిబింబాన్ని చూస్తూ ఉండు.
1: యు సీ యువర్ ఓన్ ఇమేజ్ ఇన్ ద వాటర్.
0: ఇట్టి ప్రజ్ఞాశక్తి యొక్క ప్రబోధాలు ఏ విధంగా ఉంటున్నాయంటే,
1: ద టీచింగ్స్ ఆఫ్ ప్రజ్ఞా పవర్.
0: ఓ విద్యార్థి, ఆ ట్యాంకులో కనిపించేటువంటి ప్రతిబింబము నీవే కాని నీవు అది కాదు అంటుంది.
1: దే స్టార్ట్ డిక్లేరింగ్, ఓ స్టూడెంట్, ది ఇమేజ్ యూ ఫైండ్ ఇన్ ద టబ్ ఈజ్ జస్ట్ యువర్ ఇమేజ్ బట్ నాట్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అది నీవే కాని నీవు అది కాదు.
1: దట్ ఇమేజ్ యువర్స్ బట్ నాట్ యువర్ సెల్ఫ్.
0: అర్థం అది నీవే కాని నీవు అది కాదు.
1: యు ఆర్ దట్ బట్ నాట్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏ విధంగా మనం విశ్వసించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ యూ బిలీవ్ దట్?
0: చక్కని ఆదర్శము,
1: ఎ ట్రూ ఐడియా.
0: ఇలాంటి హత్తుకునేటువంటి ఆదర్శములు చెప్పలేనటువంటి వారు ఉండటం చేతనే, చెప్పేటువంటి వారు లేకపోవటం చేతనే అనేక విధమైనటువంటి ఆపోహలకు గురి అయి ఈ ఆధునిక విద్యార్థులు ఆధ్యాత్మిక విశ్వాసాన్ని కోల్పోతున్నారు.
1: సిన్స్ దెర్ ఆర్ నన్ హూ గివ్ ఇలస్ట్రేషన్స్ దట్ వుడ్ బి ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్, స్టూడెంట్స్ హావ్ లాస్ట్ ఫెయిత్ ఇన్ స్పిరిచువాలిటీ.
0: అది నీవే కాని
1: యు ఆర్ దట్,
0: నీవు అది కాదు.
1: బట్ యు ఆర్ నాట్ దట్ అబ్సల్యూట్లీ.
0: ఎట్లయింది?
1: హౌ?
0: రెండింటినీ సమన్వయపరిచేటువంటిదే ఈ ప్రజ్ఞాతత్వము.
1: ఇట్ ఈస్ ది ప్రజ్ఞ దట్ కోఆర్డినేట్స్ బోత్.
0: ఏ విధంగా అనగా,
1: హౌ?
0: నిన్ను కొట్టినప్పుడు ఆ దెబ్బ ఈ బింబానికి తగులుతుండాలి కాని ప్రతిబింబానికి తగలటం లేదు.
1: When you are beaten, the blows will be on your body but not to the image.
0: Anduvalla neevu adi kaadu.
1: Therefore you are not that.
0: Neeve adi aithe neeku kottina debba kudanu aa pratibimbaniki tagalali kada.
1: If you are that, all the beatings given to you must go to that image also.
0: Vidyarthi neevu adi kaadu, adi nee pratibimbam.
1: Therefore student, you are not that, just mere reflection.
0: Aithe adi neeve.
1: However you are that only.
0: Idi ee vidhanga visheshinchadaniki veel avutundi.
1: How can you understand?
0: Aithe aa pratibimbani neeve emaina tittitavante neeku kopam vastundi.
1: However if that reflection or image is scolded, you are also hurt.
0: Kabatti daani tittite neeku kuda kopam vastundadi.
1: If that is accused, you are also angry.
0: Ninnu kottite daaniki debba tagalatam ledu.
1: But if you are beaten, the image is not beaten in turn.
0: Kabatti daani tittinappudu neeku kopam vastundadi ganuka neevu ade.
1: Therefore when your image is accused, you suffer.
0: నిన్ను కొట్టినప్పుడు దానికి దెబ్బలు తగలటం లేదు కాబట్టి అది నీవు కాదు.
1: Since it is not hurt when you are beaten, you are not that.
0: ఇది ప్రజ్ఞాతత్వంతో ప్రబోధించేటువంటి యొక్క సత్యము.
1: This is the truth out of ప్రజ్ఞాస్ నేచర్.
0: ఈ ప్రజ్ఞనే అన్ని ధర్మముల కంటే ప్రధానమైనటువంటి ధర్మము.
1: Out of all dharmas, this ప్రజ్ఞ is the chief.
0: సర్వ ధర్మముల యొక్క సంపత్తి యొక్క విలువ కూడాను ఈ నేను అనేటువంటి ప్రజ్ఞాతత్వంలో ఇమిడి ఉంటుండాలి.
1: ద సమ్మన్ బోనం ఆఫ్ ఆల్ ది ధర్మాస్ ఇస్ కంటైన్డ్ ఇన్ ప్రజ్ఞ.
0: ఈనాటి పిల్లలకు చక్కని ఉదాహరణము.
1: ఫర్ స్టూడెంట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ నౌ.
0: ఇవన్నీ చిల్లర ధర్మములు, విలువ లేనటువంటి ధర్మములు అని చెప్పాను.
1: ఆల్ దీస్ ధర్మాస్ ఆర్ చీప్ విచ్ హ్యావ్ నో వాల్యూ.
0: ఇది ఎట్లా విలువ లేదని చెప్పవచ్చు?
1: హౌ డూ యూ సే దే హ్యావ్ నో వాల్యూ?
0: చెప్పడానికి ఎట్లా

0: ఉంటుంది.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సే?
0: విచారణ చేస్తే
1: వెన్ యూ ఎంక్వైర్ లైక్ దాట్
0: ఒక్క రూపాయికి 100 నయా పైసాలు.
1: ఫర్ 1 రూపీ యూ గెట్ 100 నయా పైసే.
0: చూసారా, 100 రూపీస్ నోటుకు 10,000 నయా పైసాలు.
1: ఫర్ 100 రూపీస్ నోట్ యూ గెట్ 10,000 నయా పైసే.
0: ఈ 10,000 నయా పైసాలు మనం తీసుకుంటే పెద్ద మూట కట్టుకోవాల్సి వస్తుంది.
1: వెన్ యూ జస్ట్ కలెక్ట్ 10,000 నయా పైసా ఇట్ విల్ బి ఎ బిగ్ బండల్.
0: ఇది పెద్ద భారంగా ఉంటుంది.
1: ఇట్ బి హెవీ వెయిట్.
0: దాచడానికి వీలు కానటువంటిది.
1: యూ కెనాట్ హైడ్ ఇట్.
0: కనుక ఈ 10,000 నయా పైసలు నీవు ఇచ్చి 100 రూపాయల నోటు నువ్వు తీసుకో.
1: సో గివ్ దీస్ 10,000 నయా పైసే అండ్ గెట్ 100 రూపీ నోట్.
0: ఈ 100 రూపీస్ నోటు లైట్ గా ఉంటుండాలి.
1: దిస్ 100 రూపీ నోట్ ఇస్ లైట్ ఇన్ వెయిట్.
0: 10,000 నయా పైసలు విలువ కూడా దీంట్లో ఉంటుండాలి.
1: దిస్ 100 రూపీ నోట్ విల్ హ్యావ్ యాజ్ మచ్ వాల్యూ యాజ్
0: లైట్ గా ఉంటుంది. దాచుకోవడానికి వీలవుతుంది.
1: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు హైడ్ ఇట్ ఆల్సో.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అనేటువంటి యొక్క కృష్ణగీతలో ఉండేటువంటి సారాంశం ఏమిటి? నీవు ఈ చిల్లర చిల్లర ధర్మములు అనేటువంటివంతా కూడా నువ్వు 10,000 నయా పైసలు నాకు ఇచ్చేసేసి.
1: Therefore, what is the secret or the significance behind the Gita? It says, give us all the
0: gifts. ఈ 100 రూపీస్ నోట్ అనేటువంటిది నీకు ఇచ్చేసేస్తారు.
1: దిస్ 100 రూపీ నోట్ మోక్ష ఇష్యామి మాసు.
0: తక్కువ చెయ్యను, ఎక్కువ చెయ్యను.
1: ఐ డోంట్ డివాల్యూ ఇట్. ఐ డోంట్ వాల్యూ.
0: 10,000 నయా పైసాలకున్న విలువనే 100 రూపాయల నోటుకు విందు.
1: ది 10,000 నయా పైసే విల్ హ్యావ్ యాజ్ మచ్ వాల్యూ.
0: 100 రూపాయల నోట్ విలువనే 10,000 నయా పైసాకు.
1: సిమిలర్లీ 100 రూపీ నోట్ విల్ హ్యావ్ ది సేమ్
0: వాల్యూ. ధర్మాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజని. ఈ చిల్లర చిల్లర ధర్మములంతా నువ్వు పెట్టుకోవద్దునాయన. నేను నేను అనేటువంటి ప్రజ్ఞాన తత్వం అనేటువంటి పెద్ద నోటును నువ్వు తీసుకో.
1: Therefore, don't follow the cheap paths of dharmas. Have this 100 rupee note. That is prajnana dharma.
0: Idiye manavattvamlo undinatundi prajna.
1: This is the prajna within the human being.
0: Inka ee shariramu manasu buddhi chittamu ahankaramu ee veru veru nama roopamulto kanipistunnayi kaani.
1: Then the body, the mind, intellect, the ego, they appear to be different.
0: Ee annintu yokka tattvamu okkate.
1: Their nature is just one only.
0: Manasu yokka vikaramule ee perlaku karanalu.
1: The mistaken identity of the mind has got these synonyms.
0: Kanuka oke manase,
1: the same mind,
0: inni rakamulainti yokka roopanamanu daristu untundali,
1: assumes various names and forms.
0: Aithe ee shariramu manasu buddhi indriyamu antakarana annintu endukunu unna prajna okkate.
1: However, in the body, the mind, intellect, and antakarana, it is present, the prajna exists.
0: Kanukane deenini prajna tattva vicharanamlo manam artham chesukovalanna annintiyandu prajna unnadi kaani.
1: To understand the nature of prajna, we should know that there is prajna.
0: Naamamulu veru veruga maaripothu vachayi.
1: But however, it changes.
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబ్, కీరు ఎన్ని పదార్థములు చేసినప్పటికీ అన్నింటి ఎందు ఉండినటువంటి యొక్క కామన్ మ్యాటర్ షుగర్ ఒక్కటే.
1: ఇన్ వేరియస్ స్వీట్స్ సచ్ యాజ్ లడ్డు, గులాబ్ జామ్, బర్ఫీ అండ్ ఆల్ దాట్ ద షుగర్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: కాబట్టి శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అనేటువంటి పేర్లు వేరువేరుగా ఉన్నాయి, కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి ప్రజ్ఞ ఒక్కటే. అదే నేను నేను.
1: Similarly, in body, mind and intellect, antakarana and limbs, different. I is same.
0: ఇది ఎట్లా ఉంది నేను అనేటువంటిది.
1: How does it exist?
0: ఈ దేహం, ఇది నా దేహమే.
1: This is my body.
0: My వచ్చింది అక్కడ నేను అని.
1: There came the sense mind.
0: ఇది నా మనసు.
1: This is my mind.
0: ఇది నా చిత్తము.
1: This is my chitta.
0: ఇవి నా ఇంద్రియములు.
1: These are my limbs.
0: నా అంతఃకరణ.
1: This is my అంతఃకరణ.
0: కాబట్టి అన్నింటికీ నా నా నా నా.
1: Here we say my my everywhere.
0: అయితే ఇది సంస్కృతంలో నా అనేటువంటిది కాదు అని కూడా అర్థమవుతుంది.
1: But in Sanskrit, when we say na, it means a denial.
0: నా దేహము, దేహము నేను కాదు.
1: In Sanskrit, when you say na deha, I am not the body.
0: నా మనసు, నేను మనసును కాదు.
1: When you say na manasu, I am not the mind.
0: చూచారు, ఇలాంటి చిన్న చిన్న పదముల లోపలే విశాలమైన అనంతమైన అర్థములు దాగి ఉంటున్నాయి.
1: See this in small words, there's infinite meaning, subtlety is there.
0: కనుక నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అంటే ఇది నేను కాదు అని స్పష్టంగా అర్థమవుతుండాలి.
1: Therefore, when you say నా మనసు, నా బుద్ధి, it seems I am not the mind, I am not chitta.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: For this a small example.
0: ఒక మంచుగడ్డ ఉంటున్నది.
1: Here is an ice ball.
0: మంచుగడ్డను నీరు అని ఎవరు పిలువరు.
1: నో వన్ కాల్స్ ఇట్ వాటర్.
0: అయితే ఆ మంచుగడ్డలో ఉన్నదంతా నీరే.
1: హౌఎవర్ దట్ ఐస్ హాస్ గాట్ వాటర్ ఓన్లీ.
0: ఇది చక్కగా అర్థం చేసుకోండి.
1: యు అండర్స్టాండ్ క్లియర్?
0: మంచుగడ్డను నీరు అని పిలువరు.
1: నో వన్ కాల్స్ ఐస్ హాస్ వాటర్.
0: కానీ మంచుగడ్డ అంతా నీరుతోనే నిండి ఉంటుంది.
1: బట్ ది ఐస్ విల్ బి ఫుల్ ఆఫ్ వాటర్ ఓన్లీ.
0: నీరు లేక ఈ మంచుగడ్డ కాలేదు.
1: వితౌట్ వాటర్ దేర్ కెనాట్ బి ఐస్.
0: కాబట్టి మంచుగడ్డ వేరు రూపాన్ని ధరించిందే కాని నీటి యొక్క ఆధారమే దీనికి ప్రధానము.
1: హౌఎవర్ ఐస్ ఎగ్జిస్ట్ సెపరేట్లీ విత్ ఎ నేమ్ అండ్ ఫార్మ్ బట్ ది వాటర్ ఇస్ ది బేస్.
0: శరీర మనస్సు బుద్ధి ఇంద్రియ అహంకారములకు అన్నిటికీ ఆధారము ప్రధానము ఈ యొక్క చిత్ శక్తి అనేటువంటి యొక్క నేనే.
1: దేర్ఫోర్ ఫర్ ద బాడీ మైండ్ ఇంటెలెక్ట్ అంతఃకరణ ఇట్ ఇస్ ది చిత్ శక్తి.
0: ఇది ప్రజ్ఞా శక్తి.
1: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ప్రజ్ఞ.
0: మరొక చిన్న ఉదాహరణము.
1: అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు 10 చెంబులు తీసుకుని వెళ్ళావు.
1: యు టేక్ 10 టంబ్లర్స్.
0: గంగా నదిలో నీవు 10 చెంబులకు నీరు నించుకున్నావు.
1: యు ఫిల్ దోస్ 10 టంబ్లర్స్ ఇన్ గంగెస్.
0: కానీ 10 చెంబుల లోపల కూడాను ఒక్కొక్క చెంబు లోపల కూడాను గంగా జలం ఉంది కానీ గంగా నది లేదు.
1: ఇన్ ఎవ్రీ టంబ్లర్ దేర్ ఇస్ వాటర్ ఆఫ్ ది గంగెస్ బట్ నాట్ ది గంగెస్ రివర్.
0: ఒక్కొక్క చెంబులో కూడాను గంగా నది లేదు.
1: ఇన్ ఈచ్ టంబ్లర్ దేర్ ఇస్ నో రివర్ గంగా.
0: ఒక్కొక్క చెంబులో కూడాను గంగా జలం ఉంటుండాలి.
1: హౌఎవర్ ఇన్ ఈచ్ టంబ్లర్ దేర్ ఇస్ వాటర్ ఆఫ్ ది గంగెస్.
0: కాబట్టి ఈ గంగా అనేటువంటి ప్రవాహమే ఈ యొక్క నేను అనేటువంటి చిశక్తి.
1: దేర్ఫోర్ దిస్ ఫ్లో ఆఫ్ గంగా
0: ఈ అఖండమైనటువంటి ఈ శక్తి నుంచి
1: అవుట్ ఆఫ్ దిస్ ఇన్ఫినిట్ అవేర్నెస్
0: ఈ యొక్క భిన్న ఖండములైనటువంటి యొక్క రూపంలో ధరిస్తూ వచ్చాయి.
1: ది డిఫరెంట్ ఫార్మ్స్ హావ్ కమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్.
0: ఈ చిన్న ఖండములంతా కూడాను ఆ పెద్ద ఖండము నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: దిస్ స్మాలర్ వన్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ ఇన్ఫినిటీ.
0: అయితే దాని అంశమే ఇవన్నీ.
1: హౌఎవర్ దే ఆర్ మియర్లీ
0: ఆ గంగాజలములకు విరుద్ధంగా వేరు లేవు.
1: దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గంగా.
0: కానీ గంగ మాత్రం దీంట్లో లేదు.
1: బట్ హౌఎవర్ ఇట్ ఈస్ నాట్ ప్రెజెంట్.
0: గంగా జలం ఉన్నది.
1: దేర్ ఇస్ ఓన్లీ వాటర్ ఆఫ్ గంగా.
0: కనుకనే శరీరం నందు కూడాను ఆ నేను అనేటువంటి చిశక్తి యొక్క తత్వం ఉంది.
1: దేర్ ఫోర్ ఇన్ ద బాడీ ఆల్సో దిస్ ఐ అవేర్నెస్.
0: ఈ మనసు నందు కూడాను ఆ ఐ అనేటువంటి యొక్క ప్రజ్ఞాశక్తి యొక్క అంశం ఉంటుండాలి.
1: ఇన్ మైండ్ ఆల్సో దిస్ ప్రజ్ఞ అవేర్నెస్.
0: బుద్ధి ఎందుకు కూడాను ఈ ప్రజ్ఞాశక్తి యొక్క అంశం ఉంటుండాలి.
1: ఇన్ ఇంటెలెక్ట్ ఆల్సో దేర్ ఇస్ దిస్ స్పార్క్ ఆఫ్ ప్రజ్ఞ.
0: అన్ని అంశములు కూడాను అఖండ అంశం లోపల లీనమైపోతుంటాయి.
1: ఆల్ ది స్పార్క్స్ మర్జ్ ఇన్ దట్ ఇన్ఫినిట్.
0: కనుక ఈ యొక్క ఏకత్వాన్ని బోధించేటువంటి వేదాంతము ఈ ఆధునిక యుగము లోపల ఎక్కడా కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ది ఫిలాసఫీ స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: కేవలం మానవత్వంలో
1: ఇన్ హ్యూమన్ లైఫ్.
0: ఒక చిన్న ఉదాహరణ తీస్తాం.
1: లెట్ అస్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: కొన్ని శ్లోకములు ఎన్నో అర్థాలంతా అందిస్తూ ఉంటుంటాయి.
1: సమ్ శ్లోకాస్ కన్వే వేరియస్ మీనింగ్స్.
0: శరీర మాధ్యం ఖలు ధర్మ సాధకం.
1: వన్ శ్లోక ఈ శరీర మాధ్యం ఖలు ధర్మ సాధకం.
0: ఈ శరీరము ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది అని దీని అర్థము.
1: ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ ద బాడీ ఈస్ గిఫ్టెడ్ టు యూ టు పర్ఫార్మ్ రైచువస్ యాక్ట్.
0: సర్వం ఖలివిదం బ్రహ్మ.
1: ది అనదర్ వర్స్ ఈస్ సర్వం ఖలివిదం బ్రహ్మ.
0: అనగా ఈ యావత్ సృష్టి అంతై కూడాను బ్రహ్మమయమే.
1: ఇట్ మీన్స్ ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: అహం బ్రహ్మాస్మి.
1: ద నెక్స్ట్ వర్స్ ఈస్ అహం బ్రహ్మాస్మి.
0: నేను దివ్యమైనటువంటి చైతన్య స్వరూపుణ్ణి.
1: ఐఎమ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివైన్ అవేర్నెస్.
0: ఈ విధంగా ఒకవైపున శాస్త్రం బోధిస్తూ ఉంటుండాలి.
1: ది శాస్త్ర టీచర్స్ ఆన్ వన్ హ్యాండ్ లైక్ దిస్.
0: మరొక వైపున ఈ ఆచార బ్రాహ్మణుల ఇంట్లో పూజలన్నీ అయిన తర్వాత ఒక అనాచార సంబంధమైనటువంటి శ్లోకం కూడా ఒకటి కల్పించారు.
1: However, on the other hand, in the house of a traditional Brahmin house, after worship, there is another meaning also.
0: Papoham, papakarmaham, papatma, papasambhavaha. Papoham, papakarmaham, papatma, papasambhavaha. ఓ భగవంతుడా, నేను పాపిని, నేను చేసిన కర్మాలంతా పాపమే, నా ఆత్మ పాపమే, నేనే కాదు నా తల్లిదండ్రులంతా పాపమే.
1: So after worshiping that old traditional Brahmin house, he begins to say that I am a sinner.
0: Enta asabhyanga untuntado meeru yochincheyandi.
1: Acts are sins, parents are sinners, what kind of?
0: Ee vidhamainatundi asabhyamainatundi kalpinchatamlo undinatundi antaraartham emiti?
1: What is the significance in having these artificial things?
0: Prajalanu kevalam amayakamainatundi prajalanu mosapucchi.
1: only deceiving ignorant people.
0: వారి ఏదో ఒక కర్మలకు బద్దులైనారని చెప్పి బోధించి,
1: టీచింగ్ దట్ దే ఆర్ బౌండ్ బై
0: కర్మ పరిహార నిమిత్తమే ధనమును చెల్లించుకునే నిమిత్తం ఇలాంటి శ్లోకాలు ప్రారంభించారు.
1: ఓన్లీ టు రిసీవ్ మనీ బై టెలింగ్ దెమ్ దట్ దే కెన్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ కార్మిక్ ఎఫెక్ట్ దీస్ థింగ్స్ ఆర్ డన్.
0: కాదు కాదు, సర్వము బ్రహ్మ నుండి ఆవిర్భవించినదని శాస్త్రం బోధిస్తుంటే,
1: when shastra teaches that everything originated from
0: ishvara sarvabhutanam ani upanishattulu bodhisthunte,
1: when upanishads teach ishvara sarvabhutanam
0: ishavasyam miham sarvam ani upanishattulu cheptunte,
1: when upanishads declare ishavasyam miham
0: sarvam, ee papoham papakarmaham ekkadunchi vachindi,
1: what is the fun of saying I am sinner,
0: idi kevalamu ilanti kalpitalanta kodunu srushtinchi,
1: these things are merely created,
0: deeni valla manavulanu bayapetti,
1: man is frightened,
0: bhramimpa chesi,
1: he is put to illusion,
0: unna vishwasam kuda nu poorthi oodipoyetattu chesukunnaru,
1: they were put to such a state that they lost the existing faith also.
0: Ilanti vanni kuda nu ee naati aadhunika vidyarthulu cheppu vinatam chetane aa vidyarthulaku vishwasam lekapothundadi,
1: because modern students listen to such perverse interpretations, they lost faith.
0: Kanukane nenu prashanthi nilayamlo kuda nu ee oka shlokanni marpinchanu.
1: Therefore Swami changed that shloka in Prashanti Nilayam.
0: మా పూజారి కూడా చెప్పేటువంటి వాడు ఇంతకు పూర్వం.
1: That priest also in Prashanti Nilayam used to repeat.
0: ఆ పాపోహం అనేటువంటి తీసివేసి ప్రాప్తోహం ప్రాప్తకర్మాహం ప్రాప్తాహం ప్రాప్త సంభవామి ప్రాప్తోహం, ఇదంతా నా ప్రాప్తి, నేనింత ఉత్తముడిగా జన్మించాను, నేనింత పవిత్రుడిగా జన్మించాను, నా తల్లిదండ్రులు ఇంత పవిత్రులు, నా ఆత్మ పవిత్రమైనటువంటిది, నా కర్మ పవిత్రమైనది అనేటువంటి దీనిగా మార్చివేశారు.
1: స్వామి చేంజ్ ఇట్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐఎమ్ ఏ సిన్నర్ ఐఎమ్ ఏ డిజర్వ్డ్ వన్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ మై పేరెంట్స్ ఆర్ సిన్నర్స్, నో నో నో, మై పేరెంట్స్ ఆర్ నోబుల్ వన్.
0: చేసే ప్రక్రియలను బట్టి పాపము పుణ్యమని చెప్పుకుంటున్నారే కానీ ఇందులో పాప పుణ్యములు ఏమాత్రము లేవు.
1: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ వీ సే వన్ ఇస్ వర్చ్యూ, అదర్ ఇస్ ఎ సిన్. ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ నన్.
0: దోషములోని ఉన్నాయి కానీ పాపము అని పేరు పెట్టకూడదు.
1: హౌఎవర్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ యూ కాంట్ కాల్ ఇట్ ఎ సిన్.
0: మానవుడు తెలిసియో తెలియకునో కొన్ని తప్పులు చేస్తుంటాడు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మ్యాన్ కమిట్స్ అట్,
0: అయితే ఆ తప్పులు కూడా ఈ మానవుడు చేయకూడదు.
1: హౌఎవర్ మ్యాన్ షుడ్ నాట్ కమిట్ మిస్టేక్స్ అస్ సచ్.
0: ఎందుకంటే రాగద్వేషము కామక్రోధములు ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి పశు లక్షణాలు.
1: Why? Because this kind of attachment, the hatred, etc., are the qualities of
0: man. మానవులను చేరిపోయినప్పుడు,
1: when they join you,
0: ఈ కామక్రోధం అనేటువంటి రోగంతో పీడింపబడేటువంటి వ్యాధిగ్రస్తుడిగా ఉంటాడు.
1: హీ సఫర్స్ ఫ్రమ్ సిక్నెస్ అవుట్ ఆఫ్ ది డిసీజెస్ ఆఫ్ దిస్ గ్రీడ్ అండ్ యాంగర్.
0: కనుక ఈ అసూయ, ద్వేషము, కామము, ఈ క్రోధము అనేటువంటిది ఒక రోగాల వంటివి.
1: Therefore the hatred, the ego and the jealousy are sort of diseases.
0: ఈ రోగములు సామాన్యమైనటువంటి యొక్క వైద్యముతో తీరేటువంటివి కాదు.
1: These diseases cannot be cured by an ordinary doctor.
0: సామాన్యమైనటువంటి యొక్క వైద్యులు వచ్చి దీనిని బాగు చేసేటువంటిది కాదు.
1: ఆర్డినరీ డాక్టర్ కెనాట్ కమ్ విత్ ఎ ప్రిస్క్రిప్షన్.
0: శారీరక సంబంధమైనటువంటి వ్యాధులైతే వారు నివారణ చేయవచ్చును.
1: హీ కెన్ సర్టన్లీ సజెస్ట్ క్యూర్ ఫర్ బాడీ డిసీజెస్.
0: కానీ ఇది కేవలము అంతఃకరణ సంబంధమైనటువంటి రోగాలు.
1: బట్ దీస్ ఆర్ ది డిసీజెస్ ఆఫ్ ది ఇన్నర్ సెన్సెస్.
0: ఈ రోగమును నివారణ చేసేటువంటి యొక్క దివ్యౌషధం ఒకటి ఉన్నది.
1: హౌఎవర్ దేర్ ఇస్ ఎ గ్రేట్ మెడిసిన్, ఎ ప్రిస్క్రిప్షన్.
0: అది భగవత్ ప్రేమ.
1: That is the divine love.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం పొందితమంటే,
1: when once we get that divine love,
0: అహం అనేటువంటి నేను అనేటువంటి ప్రజ్ఞాతత్వంలో మనం ప్రవేశించగలం.
1: We can certainly enter into this ప్రజ్ఞా.
0: రోగం ఎప్పుడు నివారణ అయినదో ఆరోగ్యం మనకు ప్రాప్తించింది.
1: The moment disease is gone, you will be healthy.
0: ఈ రోగం ఉండినంత వరకు కూడా మనకు ఆరోగ్యం ఏనాటికి మనం ప్రాప్తించం.
1: So long you are sick, you can never be healthy.
0: కనుక మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore in human life we should develop divine law.
0: అయితే ఏమిటి ఈ ప్రేమ?
1: Then what is law?
0: ఈ ప్రేమను కూడా ధర్మంగా మనం పోల్చుకుంటూ పోతే, అమ్మా బిడ్డల ప్రేమ, అప్పా బిడ్డల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్న తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ ప్రేమ, ఈ ప్రేమను చూసుకుంటూ పోతే గురు శిష్యుల ప్రేమ, అన్నీ పోతుంటాయి. ఎక్కడెక్కడికో పోతుంది. ఈ ప్రేమకి ఇంకా అంత్యమే లేదు.
1: If we think of this love is limitless, because there is love between the husband and the wife, love between brothers, love between sisters and so on.
0: Ivanni prema ani cheppadaniki veelu kaadu.
1: We can't call them as true love.
0: Kevalam prachinulandaru kuda deeniki prema anetunte daanni pettare kaani idi kevalam anuragame kaani prema kaadu.
1: Ancient people call it prema. It's no true love. It's just anuraga.
0: Anuragamunaku premaku chala vyathyasam untundali.
1: There's lot of difference between prema and anuraga.
0: Sharira mano buddhuluku sambandhinchinavati anni kudanu anuragale kani prema kadu.
1: That which relates the body and mind intellect is anuraga but not prema.
0: Atma tattvamunaku brahma tattvamunaku ai aneetundi yokka aham tattvamunaku sambandhinchinatundide prema.
1: That which relates to this aham or atma or brahma is only prema.
0: ఈ ప్రేమకు లోక సంబంధమైనటువంటి అనురాగమైనటువంటి ప్రేమకు ఉండేటువంటి వ్యత్యాసము పిల్లలు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ రియలైజ్ దిస్ వరల్డ్లీ అనురాగ అండ్ ద డివైన్ ప్రేమ ఆర్ లవ్.
0: లోక సంబంధమైనటువంటి ప్రేమకు దివ్యమైనటువంటి పరమాత్మ సంబంధమైన ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్లీ లవ్ అండ్ డివైన్ లవ్.
0: లోక సంబంధమైనటువంటి ప్రేమ పుచ్చుకునేటువంటిదే కాని ఇచ్చుకోదు.
1: వరల్డ్లీ లవ్ రిసీవ్స్ but it never gives.
0: దివ్యమైనటువంటి ప్రేమ ఇచ్చుకునేదే కాని పుచ్చుకోదు.
1: Divine love gives, never receives.
0: చాలా వ్యత్యాసం.
1: That is the difference.
0: Giving, giving, giving, giving. ఇచ్చేదే ఇచ్చేదే ఇచ్చేదే.
1: The divine love goes on giving and giving and giving.
0: తిరిగి ఇమ్మని కూడాను కోరదు.
1: It never expects anything in return.
0: మీరు పుచ్చుకునేదే పుచ్చుకునేదే పుచ్చుకునేదే కానీ ఇస్తామనేటువంటి త్యాగం అక్కడ ఉండనే ఉండదు.
1: యు గో ఆన్ రిసీవింగ్ రిసీవింగ్ నో సెన్స్ ఆఫ్
0: సాక్రిఫైస్. అది ప్రేమ కాదు కనుకనే అది ఇస్తామనే త్యాగం మనకు రాదు.
1: వాట్ ఇస్ ది రీజన్? ఇట్స్ నాట్ ట్రూ లవ్. దేర్ ఫోర్ యూ డోంట్
0: కనుకనే ఆ త్యాగము లేనంత వరకు కూడాను మనకు బంధనే.
1: సో లాంగ్ వీ డోంట్ హ్యావ్ సాక్రిఫైస్ వీఆర్ ఇన్ బాండేజ్.
0: కనుకనే శృతి కూడాను న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు.
1: దేర్ఫోర్ శృతి ఆల్సో
0: త్యాగము చేతనే మనకు అమృతత్వం ప్రాప్తిస్తుంది కానీ త్యాగం లేక అమృతత్వం మనకు లభ్యం కాదు అని ఖచ్చితంగా చెప్తూ వచ్చింది.
1: శృతి డెఫినెట్లీ డిక్లేర్డ్ త్రూ సాక్రిఫైస్ ఓన్లీ కెన్ రీచ్ దట్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ ఎటర్నిటీ అండ్ ఇమ్మోర్టాలిటీ.
0: కనుక మన ప్రాచీన వేదాంతమునందు ఉన్నటువంటి ఒక ప్రతి పదమును కూడాను అంతరార్థము ఎంతో అనంతంగా విశాలంగా ఉండేటువంటి కాని సంకుచితంగా ఉండేటువంటివి కాదు.
1: Therefore every word in Vedanta has got that infinite meaning but not narrow feeling.
0: ఇంకొకటి ఏకాంతంగా నేను ధ్యానం చేస్తున్నాను జపం చేస్తున్నాను అని భావిస్తారు కొంతమంది.
1: People feel that they proceed in meditation and japa in loneliness.
0: ఏకాంతం అంటే ఏమిటి?
1: What is meant by solitude?
0: కేవలం తలుపులు మూసుకొని కిటికీలు మూసుకొని రూమ్ లో ఒంటరిగా కూర్చొని అనేక విధముల అవస్థ పడేయటం ఆ ఏకాంతము.
1: ద సాలిట్యూడ్ మీన్ క్లోజింగ్ ది డోర్స్ అండ్ విండోస్ సిట్టింగ్ ఆల్ అలోన్.
0: గ్రామాలు ఇండ్లు ఆలు బిడ్డలను సర్వులను వదిలిపెట్టి అరణ్యములో పోయి చెట్టు తొరల్లోనో లేక గుట్ట గహుల్లోనో కూర్చొని జపించుకోవటం ఆ ఏకాంతము.
1: ఆర్ ద సాలిట్యూడ్ మీన్ లీవింగ్ ద ఫ్యామిలీ ది వైఫ్ అండ్ ద చిల్డ్రన్ సిట్టింగ్ ఇన్ ది ట్రంక్ ఆఫ్ ది ట్రీ ఆర్ ఇన్ ఏ కేవ్? డస్ ఇట్ మీన్ సాలిట్యూడ్?
0: అర్థమే సరైనటువంటిది కాదు. ఇది
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ మీనింగ్.
0: ఏకాంతం అనగా ఏమిటి?
1: సాలిట్యూడ్, వాట్ డస్ ఇట్ మీన్?
0: మన దృష్టిని భగవంతుని పైన మరల్చటమే ఏకాంతం.
1: డైరెక్టింగ్ అవర్ విజన్ టువర్డ్స్ డివినిటీ ఇస్
0: అడవుల ఎందున్న ఆకాశమునున్న పట్టణమునున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేటనున్నను ఎక్కడుండినా కూడాను నీ మనస్తత్వము భగవంతుని పైన మరల్చటము అదే ఏకాగ్రత.
1: వెదర్ యూ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ఎ టౌన్ ఆర్ ఇన్ ఎ ఫారెస్ట్
0: అదే ఏకాంతము.
1: యూ షుడ్ కాన్సన్ట్రేట్ యువర్ అటెన్షన్ ఆన్ ది డివినిటీ, దట్ ఇస్ సాలిట్యూడ్.
0: దేహముతో కాదు లభించేది.
1: ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ ఫ్రమ్ ద బాడీ.
0: కాదు లభించేది,
1: నాట్ అవుట్ ఆఫ్ ది మైండ్.
0: కనుకనే అదే ఏకాంతం.
1: దట్ ఈస్ రియల్ ఏకాంతం.
0: ఈ ఏకాంతం అనేది ఏమిటి? నేను అనేటువంటి ప్రజ్ఞాతత్వంతో కూడటమే ఏకాంతము.
1: సాలిట్యూడ్ ఆర్ ఏకాంత మెంట్ డెవలపింగ్ ది ఫీలింగ్ ఆఫ్ దిస్ ప్రజ్ఞ.
0: ఇది ఏ మతం వారు కాని ఏ విద్యావంతుడు కాని ఏ మేధావి కాని ఇది కాదని చెప్పలేడు కదా.
1: నో వన్ కెన్ డినై ఎనీ ఫాలోవర్ ఆఫ్ ఎనీ రిలిజన్. నో వన్ కెన్ నో స్కాలర్.
0: ఏకాంతం ఈనాడు చెప్పేటువంటి ఏకాంతాలంతా కూడాను కేవలము అస్తవ్యస్తమైనటువంటి ఏకాంతాలు. నీవు పోయి అరణ్యంలో కూర్చుంటావు కానీ నీ బుద్ధి వచ్చి ఊర్లో తిరుగుతుంటుంది. ఇది ఏకాంతం అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
1: ద సాలిట్యూడ్ ఆర్ ఏకాంత డిక్లేర్ టుడే ఈస్ టు ఆస్క్ యూ టు గో ఇన్ టు ద ఫారెస్ట్ విత్ ఆల్ యువర్ ఇంటలెక్ట్ ఆర్ ది మైండ్ ఆన్ ద ఫ్యామిలీ ఓన్లీ.
0: కనుక ఏకాంతం అనేటువంటిది ఏమిటంటే కేవలము ఒక దివ్యత్వముతో నీ మనస్తత్వమును ఏకము చేయటమే ఏకాంతం.
1: సో ఏకాంత సాలిట్యూడ్ మెంట్
0: ఈ మనస్సు దాంతో ఏకము కాకుండా ఉండినంత కాలం కూడా ఇది అనేకాంతమే.
1: సో లాంగ్ ఇట్ డజంట్ మర్జ్ విత్ ది డివినిటీ ఇట్ ఈస్ అనేకాంత.
0: మనస్సు ఒక క్షణమైనా కూడా స్థిరంగా ఉండేటువంటి స్వభావం కాదది.
1: మైండ్ cannot be stable even for a moment.
0: ఇది ఒక కోతి వంటిది.
1: ఇట్స్ లైక్ ఎ మంకీ.
0: సామాన్య కోతి కూడా కాదు, ఇది పిచ్చి కోతి.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ మంకీ, మ్యాడ్ మంకీ.
0: ఇలాంటి మనస్తత్వములకు ఏకాంతం ఏ విధంగా జరుగుతుంది?
1: విత్ సచ్ ఎ మైండ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ రియల్ ఏకాంత సాలిట్యూడ్?
0: సరైన మార్గం ఏమిటి? ఈ యొక్క ప్రజ్ఞాతత్వంతో చేర్చడమే ఏకాంతం.
1: ద రియల్ ఏకాంత మెంట్ ది యూనిటీ విత్ దట్ ప్రజ్ఞా నేచర్.
0: ఇంకా రెండవ పదం ఉంటుండాలి,
1: దెన్ ద సెకండ్ వర్డ్.
0: ఇది ఒక విధమైనటువంటి అర్థమును మనం తీసుకుంటే,
1: వెన్ యూ టేక్ ఎ సార్ట్ ఆఫ్ ఎ మీనింగ్,
0: దాచుకోవటము కాదు,
1: ఇస్ నాట్ హైడింగ్ ఎయిదర్,
0: లేక దొంగిలించటము కాదు,
1: ఆర్ నాట్ స్టీలింగ్,
0: ఇది అపహరించటము కాదు,
1: ఇస్ నాట్ జస్ట్ క్యాప్చరింగ్,
0: కానీ దీనికి గుహ్యము అన్నారు.
1: ఇట్ ఇస్ కాల్డ్ గుహ్య ఆర్ సీక్రెట్.
0: అనగా ఒక విధమైనటువంటి యొక్క దాచుకునేటువంటి తత్వము అని కూడా దీనికి ఒక పేరు.
1: హౌఎవర్ ఇట్ ఆల్సో కాల్డ్ ఎ సార్ట్ ఆఫ్ హైడింగ్.
0: ఏమిటిని మనం దాచుకుంటాం?
1: వాట్ ఈజ్ ఇట్ దట్ యు హైడ్?
0: విలువైనట్టుదిగా ఉండినప్పుడే దాన్ని దాచుకుంటాం.
1: వెన్ ఇట్ ఇస్ వాల్యుబుల్ ఇట్ ఇస్ హిడెన్.
0: ఇది చాలా గొప్పదిగా ఉండినప్పుడే దీనిని దాచుకుంటాం.
1: వెన్ ఇట్ ఇస్ హైలీ వాల్యుబుల్ యు హైడ్ ఇట్.
0: కనుకనే ఇది ఏమిటి ఈ యొక్క గొప్పది, ఏమిటి ఈ యొక్క విలువైనటువంటిది?
1: వాట్ ఈస్ దట్ గ్రేట్ థింగ్, వాట్ ఈస్ దట్ గ్రేట్నెస్ దేర్, వాట్ ఈస్ ఇట్స్ వాల్యూ?
0: అహం ప్రజ్ఞాని.
1: దట్ ఈస్ అహం ప్రజ్ఞ.
0: దీనినే ప్రజ్ఞానము అని కూడాను.
1: This is also called prajna.
0: దీనిని బ్రహ్మజ్ఞానము అని కూడాను.
1: This is also called brahmajnana.
0: దీనిని అద్వైత జ్ఞానం అని కూడాను.
1: This is called non-duality.
0: దీనిని ఆత్మజ్ఞానం అని కూడాను.
1: That is ఆత్మజ్ఞానం.
0: దీనికి అంతా కూడాను మనం దాచుకోవలసినటువంటిది.
1: All these things have got to be hidden within.
0: ఇది ఇష్టమొచ్చినట్టుగా మనం విసర్జించవలసినటువంటిది కాదు.
1: You cannot throw it aside as you like.
0: ఇది ఉపయోగించుకునేటువంటిది కాదు.
1: You can't make use of it anyway.
0: ఈ బ్రహ్మజ్ఞానం మనము ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నామంటే దీని వేళ మనకు తెలియటం లేదనే అర్థం.
1: When you make use of this brahmajnana as you like, it means you don't know its value.
0: ఒక డైమండ్ ఉంటే,
1: when there is a diamond,
0: అది డైమండ్ అని తెలియకుండా ఉండినంత వరకు కూడాను మానవుడు ఒక పేపర్ వెయిట్ మాదిరి ఒక టేబుల్ పైన పెట్టి ఉపయోగిస్తాడు.
1: సో లాంగ్ మ్యాన్ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ ఎ డైమండ్, హీ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ పేపర్ వెయిట్.
0: నిజంగా దాని విలువనేగిన తెలిస్తే గాడ్రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు.
1: ట్రూలీ వెన్ హీ నోస్ హిస్ వాల్యూ, హీ విల్ లాక్ ఇట్ అప్ ఇన్ గాడ్రేజ్.
0: కేవలం దాన్ని లాక్ చేయటమే కాదు, ఆ కీస్ కూడాను చాలా భద్రంగా పెట్టుకుంటాడు.
1: నాట్ ఓన్లీ లాక్ ఇట్, హీ విల్ కీప్ దట్ కీస్ ఇన్ సెక్యూరిటీ.
0: ఎప్పుడు ఇంత భద్రత కలుగుతుండాలి?
1: వెన్ దేర్ ఇస్ సేఫ్టీ.
0: విలువ తెలిసినప్పుడే దీనికి భద్రత కలుగుతుండాలి.
1: వెన్ ది వాల్యూ ఇస్ నోన్.
0: విలువ తెలియనప్పుడు దీనికి భద్రతే ఉండదు.
1: వెన్ ది వాల్యూ ఇస్ నాట్ నోన్,
0: కనుకనే ఈనాటి విద్యార్థులకు ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విలువ తెలియకుండా పోవటం చేతనే దీనిని కేవలం అలక్ష్యంగా అనుభవిస్తున్నారు.
1: సిన్స్ స్టూడెంట్స్ డూ నాట్ నో ది వాల్యూ ఆఫ్ ది స్పిరిచువాలిటీ, దే నెగ్లెక్ట్ ఇట్.
0: సంకుచితమైనటువంటి మనస్తో అనుభవిస్తున్నారు.
1: దే ఎంజాయ్ విత్ ఎ నారో మైండ్.
0: దీని విలువను మొట్టమొదటి తెలుసుకోవాలి.
1: ఫస్ట్ దే షుడ్ నో ఇట్స్ వాల్యూ.
0: కనుక నీ తొలిస్తా చెప్పాడు, నామ నిరూపణ మూల రతనతే, రత్నము యొక్క విలువను మొట్టమొదటి తెలుసుకో.
1: ఫస్ట్ నో ది వాల్యూ ఆఫ్ ది జెమ్.
0: ఆ రత్నము విలువనే నీకు తెలియకపోయినప్పుడు దీన్ని నీ దగ్గర పెట్టుకుని ప్రయోజనం లేదు.
1: When you don't know the value of the gem, there is no point in keeping it with you.
0: ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి,
1: a small example.
0: అమాయకుడైనటువంటి ఒక గొర్రెకాపరి కౌబాయ్,
1: an innocent cowboy,
0: అతను అనేక మేకలంతా తోలుకుని కాపుతూ వచ్చాడు.
1: హి వాస్ రేరింగ్ నంబర్ షీప్.
0: ఎక్కడో ఆనాడు ముందు రోజు రాత్రి కదా వచ్చినట్టుగా పెద్ద వర్షం వచ్చేసేసింది.
1: ఆన్ వన్ డే ఇన్ ద నైట్ టైమ్ దట్స్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
0: ఆ వర్షం లోపల ఒక కొండ నుంచి కూడా అంత నీరు ప్రవహిస్తూ వచ్చాయి.
1: వాటర్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ ఆన్ వన్ సైడ్.
0: ప్రవాహ వేగము లోపల ఒక్క చోట ఏదో తన మెరుస్తూ వచ్చుండాలి.
1: అలాంగ్ దట్ ఫ్లో ఆఫ్ వాటర్ హి స్టార్టెడ్ seeing a shining one.
0: అక్కడికి మేకలు తోలుకొని పోయాడు ఈ యొక్క కౌబాయ్.
1: దిస్ కౌబాయ్ టుక్ ఆల్ దీస్ గోట్స్ దేర్.
0: చూచాడు ఆ యొక్క ఇది చాలా మెరుస్తూ ఉంటున్నది.
1: హి సా దట్ షైనింగ్ ఆబ్జెక్ట్.
0: కానీ అతనికి డైమండ్ అని తెలియదు.
1: హి డజంట్ నో దట్ ఇట్స్ ఎ డైమండ్.
0: ఆ యొక్క దీనిని మెరుస్తూ ఉండేటువంటి రాయిని తీసుకొచ్చాడు, ఒక రంధ్రం పెట్టాడు.
1: హి టుక్ దట్ షైనింగ్ జెమ్ అండ్ మేడ్ ఎ హోల్.
0: ఆ రంధ్రం లోపల తాడును గుట్టాడు.
1: He just put a thread there.
0: చాలా ఇష్టమైనటువంటి ఒక మేకపిల్ల, చిన్న మేకపిల్ల మెడను కట్టాడు.
1: He tied it round the neck of a small goat that he liked most.
0: తన మేకపిల్ల మెడలో చాలా ప్రకాశవంతమైనటువంటి రాయి ఉంటుండాలని చాలా ఆనందిస్తున్నాడు.
1: That is a precious gem that is shining brilliantly. He was happy about it.
0: అదే మార్గంలో ఒకనాడు రత్నాల వ్యాపారకుడు ప్రయాణమవుతూ ఆ చెట్టు కిందకు వచ్చాడు.
1: Along the same path, another day, another jeweler happened to pass by.
0: అదే చెట్టు కింద ఈ యొక్క కాపరి కూడాను తన మేకపిల్లని పెట్టుకుని ఆడుతూ పాడుతూ ఆనందిస్తున్నాడు.
1: Under the same tree, the cowboy started enjoying himself with his goat tied up with that precious gem.
0: ఈ రత్నాల వ్యాపారి కన్ను పడింది దానిపైన.
1: The jeweler saw that.
0: వీళ్ళంతా ఈ రత్నాలు తెలిసినటువంటి వారు కనుక తిరగమలిగిన కాలు, తిట్టమలిగిన నోరు, కొట్టమలిగిన చెయ్యి, కట్టిమలిగి ఆయన కట్టినా ఉండవట.
1: ద టంగ్ దట్ కాన్స్టెంట్లీ స్పీక్స్, ద లెగ్ దట్ కాన్స్టెంట్లీ మూవ్స్ కెనాట్ బి అరెస్టెడ్.
0: కనుక ఈ కన్నులు ఎంత మూసుకోవాలనుకున్నా కానీ దానిపైన పడింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ డిజైర్ టు క్లోజ్ ది ఐస్ హి కాంట్ హి స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ఇట్.
0: ఎందుకు ఈ రాయిని దీని మెడలో కట్టావు అని ప్రశ్నించాడు.
1: హి స్టార్టెడ్ క్వశ్చనింగ్ వై హావ్ యు టైడ్ అప్ దిస్.
0: ఎక్కడ చిక్కింది దీని?
1: వేర్ డిడ్ యు గెట్ ఇట్.
0: కానీ ఫలాని చోట ఫలాని యొక్క వర్షం లోపల కొట్టుకుని వచ్చినప్పుడు ఆ తెల్లని రాయి నాకు చిక్కింది, ఇది నాకెందుకు, నా ఇష్టమైనటువంటి మేక మెడలో కట్టి ఆనందిస్తున్నానన్నాడు.
1: He said, on that rainy day, along the running water, I saw this precious stone and I tied up to that this pet
0: goat. This
1: gem is lakhs and lakhs of worth.
0: దీనికి వెల అతనికి తెలుసును.
1: He knows its value.
0: కానీ దీని వెల ఈ యొక్క కాపరికి తెలియదు.
1: This cowboy doesn't know its value.
0: తెలియనటువంటి కౌబాయికి చెప్పాడు, మరి అబ్బాయి ఓ 10 రూపాయలు ఇస్తాను, దాన్ని నాకు ఇచ్చేసేయి, నీకెందుకు ఇదింత, ఆ 10 రూపాయల్లో అనేక రాళ్లు తీసుకొచ్చి అన్ని మేకలకు కట్టుకోవచ్చు అన్నాడు.
1: Since that cowboy is ignorant one, the jeweler said, I'll pay you 10 rupees. You can purchase 100 stones with that and tie them up.
0: కానీ విలువ తెలియనటువంటి యొక్క ఈ కాపరి 10 రూపాయలు తీసుకున్నాడు, లక్షల విలువ చేసేటువంటి వజ్రాన్ని అతనికి ఇచ్చాడు.
1: This cowboy who is an innocent one received 10 rupees and gave this precious gem.
0: కానీ విలువ తెలిసినటువంటి ఈ యొక్క వర్తకుడు కూడాను, ఈ యొక్క వజ్రాల వ్యాపారకుడుకున్నను 10 రూపాయలు ఇవ్వటం.
1: This jeweler who knows its value.
0: ఎంత అన్యాయం!
1: It's a gross injustice to value 10 rupees.
0: కేవలం లాభమే కాని వజ్రం యొక్క విలువను చాలా పాడు చేసి పెట్టాడు.
1: It gives him profit, but he has undermined the value of the gem.
0: వజ్రానికి తగినటువంటి విలువ కూడా ఇవ్వాలి కదా.
1: He should also give the same value appropriate to the value of the gem.
0: ఇస్తున్నాడు, ఆ 10 రూపాయలు తీసుకుని ఈ పిల్లవాడు మేకలు తోలుకొని పరిగెత్తిపోయాడు.
1: This cowboy received 10 rupee note and started running with others.
0: ఒంటరిగా కూర్చున్నాడు ఈ వర్తకుడు.
1: ది జ్యువెలర్ సాట్ ఆల్ అలోన్.
0: వజ్రాన్ని చేతిలో పట్టుకున్నాడు.
1: హి కాట్ హోల్డ్ ఆఫ్ ది డైమండ్.
0: లక్షల విలువ చేసేటువంటి ఈ వజ్రము 10 రూపాయలకు నాకు చిక్కింది కదా అని ఆనందించాడు.
1: దిస్ మోస్ట్ ప్రెషస్ డైమండ్ విచ్ ఇస్ వర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఐ కుడ్ గెట్ ఇట్ ఫర్ 10 రూపీస్.
0: ఆ వజ్రము చేతిలో పట్టన పగిలి ముక్కలు ముక్కలు అయిపోయింది.
1: ఇమ్మీడియట్లీ డైమండ్ బర్స్ట్ దేర్, ఇట్ బ్రోక్ ఇన్ టు పీసెస్.
0: ఏమిట్రా ఇదని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్.
0: అశరీరవాడిగా చెప్పింది.
1: Then ethereal voice said,
0: ఏ వర్తకుడా,
1: ఓ మర్చెంట్,
0: విలువ తెలిసినటువంటి నీవు కూడాను నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తావా?
1: యు ఆల్సో వాంటెడ్ టు డిసీవ్ మీ.
0: విలువ తెలియనటువంటి వాడితో మీరు నన్ను ఘనంగా సరైన రీతితో అనుభవిస్తూ వచ్చాడు.
1: దో ద కౌబాయ్ ఈజ్ ఇగ్నోరెంట్ వన్ హీ స్టార్టెడ్ గివింగ్
0: అహంకారము అభిమానము లేకుండా తన మేక మెడలో కట్టి నన్ను ఆనందించాడు.
1: వితౌట్ ఎనీ ఈగో ఆర్ అటాచ్మెంట్ హి హస్
0: నా విలువ తెలిసి కూడాను నీవు ఈ విధమైనటువంటి రీతి కింద నన్ను మోసం చేస్తున్నావా? ఈ మోసాన్ని నేను చూచి నా హృదయం పట్టన పగిలిపోయింది అన్నాడు.
1: యు నో మై వాల్యూ బట్ యు హావ్ డిసీవ్డ్ మీ అండ్ యు పే 10 రూపీస్ దేర్ ఫర్ ఐ హావ్ బ్రోకన్.
0: కనుకనే నిజమైనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి మన విలువను మనం తెలుసుకొని దీనికి సరైనటువంటి విలువనే మనం ఇవ్వలేదు అంటే హృదయము పగిలిపోతుంది.
1: Therefore, if we don't know the value of the heart and the spirit, it gets broken.
0: కనుక విలువను తెలుసుకుని వెలగండి.
1: Therefore, first know value and conduct yourself.
0: త్యాగరాజు కూడా చెప్పారు, తెలిసి రామ చింతన చేయవే మనసా.
1: Therefore, Chagaraja also said, chant the name of Rama in full knowledge of it.
0: కనుక ఈ విధమైన యొక్క తెలుసుకొని దానికి తగినటువంటి విలువను మనం అందించేటువంటిది నిజమైనటువంటి యోగం.
1: Therefore, when you do a thing in full awareness, is the true yoga.
0: ఇంకా రాజయోగము అంటే ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ మీన్ బై రాజయోగ?
0: ఇది రాజయోగము.
1: వి సే ఇట్ ఇస్ రాజయోగ.
0: రాజయోగం అంటే కేవలము జనక మహారాజు అనుభవించినాడని చెప్తుంటారు.
1: వి సే రాజయోగ ఇస్ ది వన్ ప్రాక్టీస్ బై ఎంపరర్ జనక.
0: జనక మహారాజు ఏ విధంగా అనుభవించాడు?
1: హౌ డిడ్ హి డూ దట్?
0: తాను రాజుగా రాజ్యాన్ని పాలించాడు.
1: హి వాస్ రూలింగ్ ది కింగ్డమ్ యాజ్ ఎ కింగ్.
0: గృహస్థుడుగా జీవించాడు.
1: హి లివ్డ్.
0: త్యాగిగా అనుభవించాడు.
1: హి ఎక్స్పీరియన్స్ విత్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అన్నింటిని ఆత్మయందు లయం చేశాడు.
1: హి మర్జ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆత్మ.
0: చూసారా, మనోచిత్త ఇంద్రియ అహంకారములన్నిటి కూడాను ఈ అహం అనేటువంటి ప్రజ్ఞలో లీనము చేయటమే ఇదే రాజయోగం అన్నారు.
1: మర్జింగ్ ద బాడీ ద మైండ్ అండ్ ఎంటైర్ బాడీ ఇన్ ది ఆత్మ ఈజ్ రాజయోగ.
0: కనుక మానవత్వం లోపల మనం రాజయోగులు కావాలి.
1: దేర్ఫోర్ ఇన్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ బి రాజయోగి.
0: మన చింతనంతా కూడా నివారణ చేయడానికి అది ఒక్కటే సరి అయినటువంటి ఆధారం.
1: టు మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ వరీస్ దట్ ఈస్ ఓన్లీ ద బేసిస్.
0: సర్వ చింతలు కూడాను అనగా ఒక చిన్న చింతను మనం పోగొట్టుకోవాలంటే దీనికి ఏమి మనం సాధన చేయాలి?
1: If you are to be free from a small worry, what is it that you should do?
0: Vidyarthulara, chakkaga ee vishayanni meeru gurtinchali.
1: Students, you should realize this clearly.
0: Oka dani paina manam ekkuga mohanga untam.
1: You will be having too much of attachment on a thing.
0: Aa mohanni manam tappinchukovalante emi cheyali?
1: What is it that you should do to be away from attachment?
0: Danikante unnatamainatundi danini, danikante adhikamainatundi danini, danikante andamainatundi danini, danikante pavitramainatundi danini manamu చిక్కించుకున్నప్పుడు ఈ మోహం ఈ చిన్నదానిపైన తప్పిపోతుంది.
1: When once you capture something nobler, more sacred, more exalted, then you will lose the attachment towards a smaller one.
0: ఇది రామాయణంలో చక్కని ఆదర్శం.
1: This is an ideal in Ramayana.
0: భరతుడు శత్రుఘ్నుడు కైకేయ రాజ్యం నుంచి వచ్చారు.
1: భరత శత్రుఘ్న కేమ్ అవుట్ ఆఫ్ కైకేయ రాజ్య.
0: కానీ వచ్చినప్పుడు తండ్రి మరణించాడు అని తెలిసింది.
1: On their return, they came to know that father died.
0: చాలా దుఃఖించాడు భరత శత్రుఘ్నుడు.
1: They were grief stricken.
0: ఈ అంత సమయం లోపల రామ లక్ష్మణులకున్నటువంటి ప్రాప్తి కూడా మాకు లేకపోయినాయి.
1: Towards the end, at least Rama Lakshmana could be there, but we could not.
0: తండ్రికి నలుగురు కుమారులు పుట్టినప్పుడు ఇద్దరికి ఒక ప్రాప్తి మరి ఇద్దరికి ఒక్కొక్క ప్రాప్తి.
1: When father has four sons, two deserved
0: it, two undeserved. అందులో మాత్రమే మాకు వ్యత్యాసం కానీ ఎక్కువ నెలలు దినములు కాదు.
1: జస్ట్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ మూమెంట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అవర్ బర్త్.
0: చాలా పరితపిస్తూ ఉన్నాడు, ఇంకా విషయం తెలుసుకోలేదు.
1: దే స్టార్టెడ్ రిపెంటింగ్ ఎ లాట్, ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నాట్ నోన్ ద ట్రూత్.
0: కౌసల్య దగ్గరికి పరిగెత్తిపోయారు.
1: దే వెంట్ టు కౌసల్య రన్నింగ్.
0: అమ్మా మాకు ఏమిటి ఈ దుర్గతి?
1: దే సెడ్ మదర్ వాట్ ఈస్ దిస్ ప్లైట్.
0: తండ్రి ఏమి చెప్పాలని అనుకున్నాడో మాకు.
1: What is that father wanted to
0: do? ఏ విధమైన ఆదేశం చేయాలనుకున్నాడో ఏమిటో.
1: What kind of command he wanted to give?
0: ఆ సమయంలో మేము లేకపోయాము.
1: We could not be there at that time.
0: కానీ మా విషయం ఏమైనా అన్నలైనటువంటి యొక్క రామలక్ష్మణులకి ఏమైనా చెప్పారా?
1: But anything relating to us, are they conveyed to Rama and Lakshmana, brother?
0: అనేటప్పటికీ కౌసల్య గొల్లుని ఏడ్చింది.
1: When they said so, Kausalya started crying.
0: నలుగురికి కూడా ఒకే ప్రాప్తి వచ్చింది.
1: There also she had got that type of desire.
0: ఈ తండ్రి మరణ సమయమునందు ఒక్క కుమారుడైనా దగ్గర లేదు.
1: At the time of death of the father, none were there.
0: ఏమిటి అన్నలు ఎక్కడికి వెళ్లారు?
1: Then they start asking, where are brothers?
0: అరణ్యానికి వెళ్లారు నాయన.
1: They went into the farm.
0: ఎన్ని దినములు అయింది?
1: When did they go?
0: కేవలం 11 దినములు మాత్రమే అయింది.
1: They went there, 11 days passed.
0: ఇంకా రాలేదా?
1: Have they not returned?
0: ఇప్పుడు రారు నాయన, ఇంకా 14 సంవత్సరం వరకు రారు అని కౌసల్య చెప్పింది.
1: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ నౌ, దే షుడ్ స్టే దేర్ ఫర్ 14 ఇయర్స్.
0: ఈ కథ అంతా విన్నాడు భరతుడు.
1: భరత లిసన్ టు ది ఎంటైర్ స్టోరీ.
0: మొట్టమొదట తండ్రియే నాకు ప్రాణ సమానం అని ఏడ్చినటువంటి ఈ భరతుడు,
1: భరత హూ క్రైడ్ దట్ ది ఫాదర్ ఈస్ వెరీ హిస్ లైఫ్,
0: అన్న పైన ఉన్నటువంటి ప్రేమ చేత,
1: బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ ది బ్రదర్,
0: ఆ తండ్రి కంటే అన్న పైన అమితమైనటువంటి ప్రేమ ఉండటం చేత,
1: హీ హాడ్ హైయర్ లవ్,
0: తండ్రి ఘటించిన దుఃఖం తగ్గిపోయింది, అన్న వియోగ దుఃఖం ఎక్కిపోయింది.
1: దట్ గ్రీఫ్ బికాస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ హాస్ కమ్ డౌన్ అండ్ ద సెపరేషన్ ఫ్రమ్ ద బ్రదర్ హాస్ గాన్ అప్. తండ్రి
0: మీద కోపం వచ్చింది.
1: హీ వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: కోపమే కాకుండా కోపం వచ్చింది.
1: హీ వాస్ వెరీ యాంగ్రీ.
0: దుర్మార్గుడు, నీవు ఈ విధమైనటువంటి యొక్క ఆశ చేత నా అన్నను ఇంత కష్టములు పెట్టితివా?
1: Because of this aspiration, you caused this separation.
0: Kanuka, tandri marana chinta taggindi, anna viyoga chinta hechindi.
1: Therefore, the thought relating to the death of the father has come down, and the thought relating to the separation from brother has gone up.
0: Oka chinna dukkamu, pedda dukkamu cheta adigipothundi.
1: A small grief would naturally will come down when you are put to higher grief.
0: Ye chinna sukamu, pedda sukamu cheta adigipothundi.
1: A small pleasure when compared to a larger pleasure.
0: Ye alpa bhavamu, ananta bhavamu cheta అడిగిపోతుంది.
1: ఏ మీన్ డిజైర్
0: స్వల్పము అల్పమైనటువంటి భావాలను మనము తప్పించుకోవాలంటే అధికమైనటువంటి ఉన్నతమైన భావాలను మనం హెచ్చుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సెపరేట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ మీన్ అండ్ నారో ఫీలింగ్స్, వీ షుడ్ డెవలప్ బ్రాడ్ ఫీలింగ్.
0: ఈనాడు లోకములో అన్ని మనకు చింతలే.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ ఫుల్ ఆఫ్ వరీ.
0: ఏమిటి ఆ చింతలు?
1: వాట్ ఆర్ దోస్ వరీస్?
0: పుట్టుట ఒక చింత,
1: బర్త్ ఈజ్ వన్ వరీ.
0: భూమి నుండుట చింత,
1: టు లివ్ ఆన్ అర్త్ ఈజ్ వన్ వరీ.
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఎ వరీ.
0: చావు చింత,
1: డెత్ ఈజ్ వరీ.
0: బాల్యమంతయు చింత,
1: బాయ్హుడ్ ఈజ్ వరీ.
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్ ఈజ్ వరీ.
0: జీవించుట ఒక చింత,
1: ఎంటైర్ లైఫ్ సర్జన్ ఈజ్ వరీ.
0: చింత,
1: ఆల్ దోస్ దట్ గోస్ రాంగ్ అగేన్స్ట్ అవర్ విషెస్.
0: కర్మలన్నీయు చింత,
1: everything is worry.
0: కష్టములు ఒక చింత,
2: డిఫికల్టీస్ ఆర్ వరీ,
0: సంతసం ఒక చింత,
2: ప్లెజర్ ఇస్ వరీ,
0: వింత చింత,
2: ఈవెన్ ద మిస్టీరియస్ వన్స్ ఆర్ వరీ.

0: సర్వచింతలు బాపే సర్వేసే ప్రేమ.
1: At least so people cultivate the divine love so that you will be free from all these worries.
0: ఇన్ని చింతలు కూడాను ఆ ఒక్క ప్రేమనే అణిగిపోతాయి.
1: That divine love will make you free from all these worries.
0: ఇన్ని చింతలతో మనం ఎందుకు కట్టుబడాలి?
1: Why should we bound by
0: ప్రేమను మనం పెంచుకోండి.
1: Develop that love.
0: సర్వ చింతలు పరిహారమైపోతాయి.
1: Then all worries are solved.
0: ఇంత కన్నను వేరెద్ది ఎరుగ పరతు.
1: What more is to be conveyed?
0: సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా, సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా.
1: Members of this pious assembly, the students of virtue and character.
0: విద్యార్థులారా,
1: students.
0: ఈ చింతలన్నీ కూడాను passing clouds.
1: All these thoughts are passing clouds.
0: వీటి నిమిత్తమే మీరు చింతపడనక్కర్లేదు.
1: యూ షుడ్ నెవర్ బి వరీడ్ ఆఫ్ దీస్ థాట్స్.
0: కానీ చింత చేయవలసింది ఒకటే.
1: బట్ దిస్ వన్ దట్ యూ షుడ్ థింక్
0: అబౌట్. చింతనగా విచారం కాదు.
1: ఇస్ నాట్ వరీ ఐదర్.
0: చింతించటం.
1: థింకింగ్.
0: థింక్ చేయవలసినటువంటిది ఏదో పిచ్చి పిచ్చివన్నీ థింక్ చేయకూడదు మనం.
1: వాట్ ఈస్ దట్ యూ షుడ్ థింక్? నాట్ మ్యాడ్ థింగ్స్.
0: ఈ పిచ్చి నావలసంతా కూడా మనం చదివి దాన్ని థింక్ చేయకూడదు మనం.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆల్ దోస్
0: థింగ్స్. దృష్టివన్నీ కూడా మనం థింక్ చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఆల్ దట్ యూ సీ.
0: నీవు హృదయస్థాయి నేను నేను నేను నేనే ప్రజ్ఞను, నేనే ప్రజ్ఞానం బ్రహ్మ, నేనే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఒక తత్వాన్ని చింత చేయాలి.
1: యూ షుడ్ కాన్స్టెంట్లీ థింక్ దట్ ఐఎమ్ ప్రజ్ఞ, ఐఎమ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: దేర్ ఫోర్ బై నాలెడ్జ్ ఆఫ్ ది బ్రహ్మ
0: నీవు చింత చేస్తుంటావో ఆ రూపాన్ని నీవు ధరిస్తావు.
1: ద వన్ దట్ యూ థింక్ యూ బికమ్ దట్ ఫార్మ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వం అసి, ఈ నాలుగు మహావాక్యముల యొక్క తత్వం కూడాను ఈనాటి పండితులు చేసినటువంటి ప్రచారమునకు, దానిలో ఉండినటువంటి యొక్క అనంతమైనటువంటి యొక్క అగమ్యమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క అర్థమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
1: ద మీనింగ్ ఆఫ్ ది ఫోర్ మహావాక్యాస్ is taught and propagated by the modern pandits in a different way. In fact, there's nobler things, exalted things.
0: మీకు ఎందుకోసం బోధిస్తున్నానంటే,
1: why Swami teaches all these secrets of
0: భవిష్యత్తు భారతదేశపు నాయకులు మీరే.
1: You are the future leaders of Bharat.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి ఉండినప్పుడు ఏనాడైనా ఒకనాటికి మీకు జ్ఞప్తికి వస్తాయి.
1: When you realize this truth, at least you remind yourself of these things on one day.
0: ఎంతమంది మనసు అయినా కూడా ఈ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెడతాయి.
1: At least few will enter into this sacred path.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు కేవలము అనర్థములకు గురి అయి,
1: స్టూడెంట్స్, యూ షుడ్ నెవర్ సఫర్.
0: అప్రమాణాన్ని మీరు అనుసరిస్తూ,
1: యూ షుడ్ నెవర్ ఫాలో దాట్ విచ్ ఇస్ అప్రమాణం.
0: జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు.
1: యూ షుడ్ నెవర్ వేస్ట్ యువర్ లైఫ్.
0: ఇది చేసుకోకండి.
1: నెవర్ డూ దాట్.
0: ఈ యొక్క మర్మాలు మీ తల్లిదండ్రులకు కూడా తెలియదు.
1: దీస్ సీక్రెట్స్ ఆర్ నాట్ నోన్ టు యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులు కూడా మీ యొక్క పెద మార్గములకు ప్రోత్సాహ ఉత్సాహాలు ఇస్తున్నారు.
1: సో పేరెంట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ యూ యాజ్ యూ ఎంటర్ ఇన్ టు రాంగ్ పాత్.
0: ఒక్క తల్లి ప్రేమనే మీరు అనుభవించలేకపోతున్నారు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది మదర్ ఆఫ్ వన్.
0: వేల తల్లుల యొక్క ప్రేమను మీరు ఏ రీతిగా అర్థం చేసుకోగలరు?
1: హౌ కెన్ యూ అండర్స్టాండ్ థౌజండ్ మదర్స్ లవ్?
0: కనుక ఈ వాక్యంలో ఏ ఒక్క వాక్యమైనా మీరు ఆచరించి ఆనందించి మీరు పది మందికి పంచండి.
1: ఇన్ దీస్ ఫోర్ మహావాక్యాస్ అట్లీస్ట్ నో ది మీనింగ్ ఆఫ్ వన్. అట్లీస్ట్ షేర్ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: రేపటి దినము తిరిగి ఈ ప్రజ్ఞాతత్వాన్ని గురించి మనం ముచ్చటించుకుందాం.
1: టుమారో స్వామి విల్ అగైన్ డిస్కస్ విత్ అస్ ద నేచర్ ఆఫ్ ప్రజ్ఞ.
0: దివ్యమైనటువంటి ప్రేమతత్వాన్ని అనుభవించండి.
1: ఎంజాయ్, ఎక్స్పీరియన్స్ ద డివైన్ లవ్.